ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಕೇಂದ್ರ ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9 MHz ಬೈ ఈనాటి మా ప్రసారాలు ప్రారంభం. శ్రోతలకు నమస్కారం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠ మాసం 11వ రోజు, మంగళధ్వని.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085 మరొక నెంబర్
2: 2324085
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నమాట.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై విత్ మీ ఆర్జే స్పందన. మనమున్నాము మార్నింగ్ షోలో. అండ్ ఈరోజు మార్నింగ్ లేవబోతున్న వాళ్ళందరికీ పడుకొని అబ్బా లేవాలా, మార్నింగ్ మళ్ళీ అదే సేమ్ రొటీన్, మండే అయింది. నేను ఇటువరకు చాలా హ్యాపీగా సండే ప్లాన్స్ వేసుకొని చాలా చాలా ఎంజాయ్ చేసి లేట్ నైట్గా పడుకున్నాము. ఇంత పొద్దున్నే లేచి మళ్ళీ రొటీన్, మళ్ళీ సండే రావాలంటే మళ్ళీ 7 డేస్, ఈ విధంగా అనుకునే వాళ్ళందరికీ గుడ్ మార్నింగ్. సో లేవగానే ఆ ట్రాఫిక్, మళ్ళీ వర్క్ స్ట్రెస్, ఇవన్నీ మైండ్లో పెట్టుకోకుండా చిన్నగా అలా వాకింగ్కి మార్నింగ్ అలా బయటకు వెళ్ళి అందరితో అలా పలకరిస్తూ చిన్న చిరునవ్వులు చిందిస్తూ అలా మాట్లాడుతూ డైని స్టార్ట్ చేస్తూ ఉంటే అప్పుడు కళ్ళు మూసినప్పుడు ఇవన్నీ గుర్తొస్తాయి అన్నమాట. సో అలా మనం స్టార్ట్ చేద్దాం. వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై విత్ మీ ఆర్జే స్పందన.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ పై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లాక్ లో సమయం 6:45 దాటి 37 సెకండ్లు అవుతుంది. అండ్ ఈ రోజు గురించి మాట్లాడుకున్నట్లయితే చాలా స్పెషాలిటీ ఉంది. ఒకటా రెండా, అసలు ఎన్ని ప్రత్యేకతలు ఉన్నాయో తెలుసా? సో ముందుగా ఉదయం లేగానే నోట్లో చిన్న కాఫీ పడిందే, ఏ పని చేయలేం కదా. సో మరి కాఫీ కానీ టీ కానీ ఇలా చాలా రకాలుగా మనకు బ్రెయిన్ స్ట్రెస్ఫుల్గా ఉన్నప్పుడు కానీ చాలామంది టీ లవర్స్ ఇలా ఉంటూ ఉంటారు కదా. సో వీటన్నిటికీ చాలా ముఖ్యమైన థింగ్ ఏంటి? పాలు, రైట్? మిల్క్. సో ఈరోజు దానికి సంబంధించిన వరల్డ్ మిల్క్ డే అన్నమాట. సో ప్రపంచ పాల దినోత్సవం ప్రతి ఇయర్ జూన్1కి సెలబ్రేట్ చేసుకుంటారు వరల్డ్ వైడ్గా. పాలు మానవ శరీరానికి ఎంత అవసరమైన పోషకాలను అందిస్తుంది అంటే అదొక సంపూర్ణ ఆహారం. పాల ప్రాముఖ్యత, వాటి పోషక విలువలు అండ్ పాడి పరిశ్రమ అండ్ వీటన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి 101.9 మెగాహెర్ట్జ్ పై విత్ మీ ఆర్జే స్పందన.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ బై విత్ మీ ఆర్జే స్పందన. సో మనం మాట్లాడుకుంటున్నాము ఈరోజు వరల్డ్ మిల్క్ డే అనే దాని గురించి. సో పాలు మనకి ఎంత ఇంపార్టెంట్ అనేది మనం డైలీ చూస్తుంటాం. అసలు మిల్క్ కానీ టీ కానీ, అసలు ఇంటికి ఎవరైనా వచ్చినా లేదా మనకే హెడేక్గా ఉన్నా అసలు టీ కానీ తాగకుండా అసలు ఉండడం చాలా కష్టం కదా. సో యాక్చువల్గా మనం చేయాల్సింది ఏంటి అంటే, పాలలో చాలా ప్రోటీన్స్, విటమిన్ డి అండ్ B12, ఇలా కాల్షియం ఇలా చాలా ఉంటాయన్నమాట. సో అవి ఎముకల దృఢత్వానికి అండ్ పిల్లల శారీరక మానసిక ఎదుగుదలకు కూడా చాలా హెల్ప్ అవుతూ ఉంటాయి. సో బట్ ఇందులో ఒక ప్రాబ్లం ఏంటి అంటే, మనం షుగర్ యాడ్ చేసుకొని టీలా దాన్ని కన్జ్యూమ్ చేయడం వల్ల కొంచెం డిఫెక్ట్ ఏంటంటే, షుగర్ మంచిది కాదు కాబట్టి. సో మ్యాక్సిమం టీలా కాకుండా పాలని లైట్గా షుగర్ యాడ్ చేసుకొని, ఇంకా బెల్లం యాడ్ చేసినా కూడా బెటర్, లైక్ బెల్లం టీలా యూజ్ చేస్తూ ఉంటారు కదా. సో అలా, సో అలా టీని కొంచెం తగ్గిస్తే చాలా బాగుంటుంది. అండ్ మరిన్ని ముచ్చట్లు మనం మాట్లాడుకుందాం. అంటే అంతవరకు వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9.

తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం.

0: ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లాక్ లో సమయం 7:12 దాటి 40 సెకండ్లు అవుతుంది. అండ్ ఈరోజు స్పెషాలిటీ వరల్డ్ మిల్క్ డే గురించి మనం మాట్లాడుకుంటున్నాం. సో దానికి సంబంధించి పాడి పరిశ్రమ ఉంటుంది కదా, అది ప్రపంచవ్యాప్తంగా మిలియన్స్ మంది రైతులకు పాడి పరిశ్రమ ప్రధాన జీవనోపాధి. సో ఈ రంగం యొక్క అభివృద్ధిని ప్రోత్సహించడానికి ఈ దినోత్సవాన్ని వేదికగా యూజ్ చేస్తారన్నమాట. సో దీనికి సంబంధించి పాల ప్రాముఖ్యత అండ్ వాటిని దైనందిన జీవితంలో భాగం చేసుకోవడం వల్ల కలిగే యూజెస్ గురించి ప్రజలకు విస్తృతంగా అవగాహన కల్పించడం కోసమే ఈ రోజుని మనం సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. 2001లో ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార అండ్ వ్యవసాయ సంస్థ ఎఫ్ఏఓ ప్రారంభించింది. సో అప్పటి నుంచి ఇది పాడి రంగానికి మద్దతుగా అంతర్జాతీయ వేడుకగా మారింది. అండ్ మరిన్ని ముచ్చట్లు తెలుసుకుందాం.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0855.
1: జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు.

వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో క్లాక్ల సమయం 7:23 దాటి 16 సెకండ్లు అవుతుంది. మనం మాట్లాడుకుంటున్నాము వరల్డ్ మిల్క్ డే గురించి. సో 100% పోషక విలువలున్న విటమిన్ B12 అధికంగా కలిగిన ఆహారం పాలు కదా. సో టీనేజ్ పిల్లల్లో, విద్యార్థుల్లో మానసిక శారీరక ఉత్సాహం

అన్ని పెరుగుదలని ఎముకల పటుత్వాన్ని కలిగించేవే ఈ పాలు. సో రాను రానేమవుతుందంటే ఈ వాతావరణ సమతుల్య లోపం వల్ల వర్షాలు సరిగ్గా పడక మేత దొరకక పశుపోషణ చాలా కష్టమైంది. సో దీంతో పాల ఉత్పత్తులు కూడా చాలా తగ్గిపోయినాయి. ఈ తర్వాత ఈ పాల నుంచి వ్యాపార వస్తువులుగా మలుచుకొని అనేక డైరీలు వెలిసాయి. అయితే డైరీల్లో పాలు నిల్వ ఉండేందుకు చాలా చాలా కెమికల్స్ కూడా యూజ్ చేస్తున్నారు. సో వీటి వల్ల పాలల్లో పోషకాల సంఖ్య తగ్గిపోతుంది. ఆటోమేటిక్గా హీట్ చేసినప్పుడు తగ్గిపోతుంది కదా. సో పాల ఉత్పత్తుల్లో ప్రపంచంలో మన దేశం అగ్రభాగాన ఉన్నా సరే వినియోగంలో మాత్రం పూర్తిగా వెనుకబడ్డాం. సో ఈ ప్రమాదాన్ని గుర్తించి 2001 జూన్ నుంచి ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వారు ఈ పాలని సంపూర్ణ ఆహారంగా మార్చారు. అండ్ వింటూనే ఉండండి FM 101.9.

0: థ్యాంక్ యూ మ్యామ్.
1: మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబు, దాని పేరే పిఎం సూర్య గారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్ బై విత్ మీ ఆర్జే స్పందన. ఈరోజు మనం వరల్డ్ మిల్క్ డే అని మాట్లాడుకున్నాము. దాంతోపాటు ఇంకో ఇంపార్టెంట్ డే కూడా ఉంది, అదేంటి అంటే గ్లోబల్ డే ఆఫ్ పేరెంట్స్, ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవం. దీన్ని ఎవ్రీ ఇయర్ జూన్ 1st సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. పిల్లల జీవితం, ఎదుగుదల మరియు శ్రేయస్సు, వీటి కోసం తల్లిదండ్రులు చేసే నిస్వార్థ త్యాగాలను మరియు వారు అందించే అమూల్యమైన ప్రేమను గుర్తించి వారిని గౌరవించడమే ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం. అండ్ మనకు మొదటి గురువులు ఎవరు? పేరెంట్సే కదా. పిల్లలకు నైతిక విలువలు, బాధ్యతలు నేర్పి వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర చాలా ప్రధానమైంది. సో వీళ్ళది నిస్వార్థమైన ప్రేమ. తమ జీవితాంతం పిల్లలు ఆనందంగా ఉండాలి, వాళ్ళ కోసమే శ్రమను త్యాగాలను అన్నిటినీ సాక్రిఫైస్ చేసి అసలు వాళ్ళకంటే గొప్ప పర్సన్స్ ఇంకొకరు లేరు అనే చెప్పచ్చు. అండ్ మాట్లాడుకుందాం దీని గురించి కూడా. వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశ సమగ్రతకు ఉక్కు సంకల్పంతో పునాదులు వేసిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అత్యంత వైభవంగా జరిగాయి. భారత్ భారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖల మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ హాజరై ప్రసంగించారు. సర్దార్ పటేల్ కేవలం ఒక చారిత్రక వ్యక్తి మాత్రమే కాదని, ఆయన ఒక కాలాతీత శక్తి అని కేంద్ర మంత్రి అభివర్ణించారు. సుప్రీంకోర్టు, హైకోర్టుల న్యాయమూర్తుల నియామకాల విషయంలో న్యాయ వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య ఎలాంటి ఘర్షణ వాతావరణం లేదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పష్టం చేశారు. న్యాయ వ్యవస్థలో ఖాళీల భర్తీకి చక్కటి సంప్రదింపుల ప్రక్రియ కొనసాగుతోందన్నారు. పాఠశాల విద్యలో రాష్ట్రం పనితీరు గణనీయంగా మెరుగుపడిందని కేంద్రం పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో పేర్కొనడం తమ ప్రభుత్వ కృషికి నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. రెండేళ్లుగా మోడల్ స్కూళ్ళు టీచర్ల నియామకం, డ్రాపౌట్ల నియంత్రణ చర్యలు చేపట్టామన్నారు. యంగ్ ఇండియా స్కూళ్లు దేశంలో తెలంగాణను నెంబర్1గా నిలబెడతాయని ముఖ్యమంత్రి చెప్పారు. వాణిజ్య సిలిండర్ ధరను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరోసారి పెంచింది. 19 కిలోల సిలిండర్పై 42 రూపాయల వరకు ధరను పెంచుతున్నట్లు అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. అయితే గృహ వినియోగ సిలిండర్ల ధరలో మార్పులు లేవు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ఇవాళ నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. 40 ఏళ్ల ఉత్తరాంధ్ర ప్రజల కల నేటితో నెరవేరిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టంలో జోన్ ఏర్పాటు అంశం ఉన్నప్పటికీ అమల్లోకి రావడానికి 12 ఏళ్లు పట్టింది. దేశంలోని ఐఐటీలో సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలు ఈరోజు ఉదయం 10 గంటలకు విడుదలవుతాయి. అధికారిక వెబ్సైట్లో స్కోర్ కార్డులు, ఆల్ ఇండియా ర్యాంకులు చెక్ చేసుకోవచ్చునని ఐఐటీ రూర్కీ ఒక ప్రకటనలో తెలియజేసింది. మల్కాజ్గిరి పోలీసులు మీ సురక్ష కమ్యూనిటీ పోలీసింగ్ డ్రైవ్కు విశేష స్పందన లభించింది. భద్రతా కారణాల దృష్ట్యా ఇప్పటివరకు 18,413 మంది గృహ కార్మికులు, సహాయక సిబ్బంది తమ వివరాలు నమోదు చేసుకున్నారని పోలీస్ కమిషనర్ సుమతి తెలియజేశారు. బీజేపీ త్యాగాల పునాదిపై నిర్మితమైందని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షు రామచంద్రరావు అన్నారు. నాగూర్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ, కార్యకర్తల కఠోర శ్రమ, అంకితభావం, ప్రజల విశ్వాసంతో అసాధ్యమని భావించిన ప్రాంతాల్లో కూడా బీజేపీ విజయాలు సాధించిందన్నారు. మయన్మార్లో జరిగిన భారీ పేలుడు 46 మందికి పైగా మరణించారని అసోసియేట్ ప్రెస్ తెలియజేసింది. నామ్కామ్ టౌన్లోని ఒక భవనంలో మైనింగ్ కోసం పేలుడు పదార్థం ఇచ్చిన ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు గుజరాత్ టైటన్స్ను 5 వికెట్ల తేడాతో ఓడించి వరుసగా 2వ సారి టైటిల్ కైవసం చేసుకుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 9 గంటలకు.

ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు, ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన. సో ఈరోజు స్పెషల్గా మనం మాట్లాడుకుంటున్న స్పెషల్ డేస్ గురించి, వరల్డ్ మిల్క్ డే అండ్ దాంతోపాటు వరల్డ్ పేరెంట్స్ డే గురించి. సో పిల్లల పెంపకంలో కుటుంబాల పాత్రను గుర్తించిన ఐక్యరాజ్య సమితి 2012 జూన్ 1st అంటే ఈరోజు ప్రపంచ తల్లిదండ్రుల దినోత్సవంగా ప్రకటించింది. సో అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కూడా ఈ రోజుని అధికారికంగా ప్రకటించారు, లైక్ అదర్ కంట్రీస్ ఆల్సో జూన్ 1st వరల్డ్ పేరెంట్స్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అసలు ఎలా సెలబ్రేట్ చేసుకుంటారు అంటే, ఈరోజున చాలామంది తమ తల్లిదండ్రులతో సమయం గడపడం, వారికి బహుమతులు గిఫ్ట్స్ ఇవ్వడం, ఆప్యాయంగా పలకరించడం, అలా మదర్స్ డే, ఫాదర్స్ డే, ఇలా ఏదైనా డే ఉన్నప్పుడే మనం వాళ్ళకి గిఫ్ట్స్ ఇస్తూ పలకరించడం కన్నా ఎవ్రీడే మనం వాళ్ళకి కొంచెం టైం ఇచ్చి అట్లీస్ట్ ఒక 5 మినిట్స్ అలా కాల్ చేసి, ఎలా ఉన్నారమ్మా, ఏం చేస్తున్నారు, తిన్నారా, ఈ ఒక్క మాట అడిగితే చాలు. లైక్ అలా డైలీ కొంత సమయం, హార్స్ టైం కాకపోయినా అట్లీస్ట్ 5 మినిట్స్ టైం, ఎందుకంటే ఎవ్రీ బిజీ స్కెడ్యూల్లో వాళ్ళు

మా పక్కింట్లో ఒక జిడ్డు మనిషి ఉన్నాడు. కాలనీ అంతా సోలార్ ప్యానెల్ పెట్టించుకున్నారు, కానీ తను మాత్రం కరెంటు బిల్లు సున్నాగా వస్తుందని నమ్మడం లేదు. నేనన్నాను, బాబూ, దాని పేరే పిఎం సూర్యగారు ముఫ్త్ బిజ్లీ యోజన. ఒక్కొక్కరిగా అందరికీ కరెంటు బిల్ సున్నాగా రావడం మొదలయ్యింది. అప్పుడన్నాడు, ఇక పెట్టించిస్తాను అని. పిఎం సూర్యాఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యాఘర్ .gov.in.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై విత్ మీ ఆర్జే స్పందన. స్టూడియో టాక్లో సమయం 8:30 దాటి 4 సెకండ్లు అవుతుంది. అండ్ మనం మాట్లాడుకుంటున్నాము పేరెంట్స్ డే గురించి, వరల్డ్ పేరెంట్స్ డే. అండ్ దాంతోపాటుగా కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నాము వరల్డ్ మిల్క్ డే. సో ఇవి రెండు చాలా ఇంపార్టెంట్ మన లైఫ్లో.

పేరెంట్స్ డే గురించి మాట్లాడినట్లయితే, మన పేరెంట్స్ ఫర్ మనం ఏదైనా విజయం సాధించాము అని అంటే మనం హ్యాపీగా ఉండాలి, మనం అచీవ్మెంట్స్ అన్నీ క్లియర్ చేయాలి, అన్నిట్లో బాగుండాలి అని కోరుకునే దానిలో ఫస్ట్ పొజిషన్లో ఉండేది మన పేరెంట్స్. అండ్ ఈ జనరేషన్లో ఈ టైంలో అసలు ఒకరు ఎదుగుతున్నారు అంటే ఎవరు లేని సిచ్యువేషన్లో ఉన్నారు లైక్ చాలామంది. సో ఇటువంటి సిచ్యువేషన్లో అసలు మనం తిన్నామా లేదా, మనం ఎలా ఉన్నాం, మన ఆరోగ్యం ఎలా ఉంది, మనం ఈ పనిని ఎలా ఫీల్ అవుతున్నాం, హ్యాపీగా ఉన్నామా లేదా, ఇవన్నీ మన కోసం మనం కాకుండా ఆలోచించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అంటే అవి మన పేరెంట్స్ మాత్రమే. మన ఫేస్ చూసి, మన మాట బట్టి మనం ఎటువంటి సిచ్యువేషన్లో ఉన్నాము, ఎందుకు బాధపడుతున్నామా లేదా హ్యాపీగా ఉన్నామా అనేది ఏమీ అవసరం లేకుండా జస్ట్ అలా చూసి చెప్పేయగలుగుతారు మన పేరెంట్స్. సో వాళ్ళు మన లైఫ్లో ఎంత ఇంపార్టెంట్ అనేది మనకు తెలుసు. లైక్ అసలు పేరెంట్స్ లేకుండా ఇమాజిన్ చేసుకోవడం కూడా చాలా కష్టంగా ఉంటుంది. అండ్ అంత ప్రియారిటీ ఉంటుంది వాళ్ళు మన లైఫ్లో. సో అంత ఇంపార్టెంట్ వాళ్ళు మనతో ఉన్నప్పుడే మనం వాళ్ళని చాలా బాగా చూసుకోవాలి. లైక్ పెద్దగా వాళ్ళు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు, జస్ట్ మనం ఇచ్చే టైం మాత్రమే. మనం వాళ్ళ కోసం కొంచెం టైం ఇచ్చి ప్రేమగా మాట్లాడి వాళ్ళని కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే అంతకు మించి వజ్రవాయు డీటెయిల్ కూడా అవసరం లేదు అని ఎంతలా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. సో లెట్స్ ఇన్వెస్ట్ అవర్ టైం విత్ అవర్ పేరెంట్స్, స్పెండింగ్ అ టైం, లవ్లీ టైం. అండ్ వింటూనే ఉండండి FM 101.9 MHz, బై విత్ మీ ఆర్చే స్పందనా.

0: మాటైనా
1: పాటైనా ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8

0: చీకట్లు తెలుగు రాష్ట్రాల నుండి
1: 300కి 300 మార్కులు సాధించిన
2: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
3: మన శ్రీ చైతన్య విద్యార్థి.

తోపు నదులు వేసిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అత్యంత వైభవంగా జరిగాయి. భారత్ భారతి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ హాజరై ప్రసంగించారు. పాఠశాల విద్యలో రాష్ట్రం పనితీరు గణనీయంగా మెరుగుపడిందని, కేంద్రం పర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్లో పేర్కొనడం తమ ప్రభుత్వం కృషికి నిదర్శనమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణలో 1 కోటి మందికి పైగా కార్మికులకు పెంచిన కనీస వేతనాలు ఈవేళ నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చాయి. కేటగిరీల వారీగా కనీస వేతనాలు పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కనీస వేతనాల పరిధిలోకి కొత్తగా 10 రంగాలు చేర్చడంతో మొత్తం ఉపాధి రంగాల సంఖ్య 70 చేరుకుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. కెరమెరి మండలం కొత్తారి గ్రామంలో ఇందిరా మహిళా గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలియజేశారు. ఇందిరా మహిళా లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం 2వ విడత ఇందిరా మహిళా

కుమరమ్మే ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. కెరమెరి మండలం కొత్తారి గ్రామంలో ఇందిరమ్మేళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలియజేశారు. ఇందిరమ్మేళ్ల లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం రెండో విడత ఇందిరమ్మేళ్ల ప్రారంభోత్సవం పైలాన్ ఆవిష్కరిస్తారు. వాణిజ్య సిలిండర్ ధరను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ మరోసారి పెంచింది. 19 కిలోల సిలిండర్పై 42 రూపాయల వరకు ధరను పెంచుతున్నట్లు అధికారిక వెబ్సైట్లో పేర్కొంది. గృహ వినియోగ సిలిండర్ల ధరల్లో మార్పులు లేవు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ఇవాటి నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. 40 ఏళ్ల ఉత్తరాంధ్ర ప్రజల కళ నేటితో నెరవేరిందని స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. దేశంలోని ఐఐటీల్లో సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన శుభం కుమార్ టాపర్గా నిలిచారు. దేశవ్యాప్తంగా జరిగిన ఈ పరీక్షకు 180,000 మంది హాజరయ్యారు. అధికారిక వెబ్సైట్లో స్కోర్ కార్డులు, ఆల్ ఇండియా ర్యాంకులు చెక్ చేసుకోవచ్చునని ఐఐటీ రూర్కీ ఒక ప్రకటనలో తెలియజేసింది. మల్కాజ్గిరి పోలీసులు మీ సురక్ష కమ్యూనిటీ పోలీసింగ్ డ్రైవ్కు విశేష స్పందన లభించింది. భద్రత కారణాల దృష్ట్యా ఇప్పటి వరకు 18,413 మంది గృహ కార్మికులు, సహాయక సిబ్బంది తమ వివరాలు నమోదు చేసుకున్నారని కమిషనర్ సుమతి తెలియజేశారు. బీజేపీ త్యాగాల పునాదిపై నిర్మితమైందని పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. నాగోల్లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ ఆయన, కార్యకర్తల కఠోర శ్రమ, అంకిత భావంతో, ప్రజల విశ్వాసంతో అసాధ్యమని భావించిన ప్రాంతాల్లో కూడా బీజేపీ విజయం సాధించిందన్నారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ టైటిల్ను వరుసగా 2 సార్లు సొంతం చేసుకుంది. నిన్న రాత్రి జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్పై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు ఉదయం 10 గంటలకు.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన. మనం మాట్లాడుకుంటున్నాము ఈరోజు వరల్డ్ మిల్క్ డే గురించి. సో వరల్డ్ మిల్క్ డే సందర్భంగా సో మీకు అందరికీ చాలామంది వెయిట్ లూజ్ అవ్వాలి అని ఫీల్ అవుతూ ఉంటారు కదా. సో వెయిట్ లూజ్ అవ్వడానికి కూడా పాలు హెల్ప్ చేస్తాయి తెలుసా. సో పాలు ఆరోగ్యాన్ని ఇస్తాయి అది అందరికీ తెలుసు. పాల వలన బరువు తగ్గడం కూడా సాధ్యమే. మధ్య వయసులో పాలు తగినంత తాగుతూ డి విటమిన్ సమృద్ధిగా తీసుకునేవారు బరువు తగ్గుతారని నిరూపించబడింది కూడా. ఇజ్రాయెల్ పరిశోధకులు భారీ కాయం కలిగిన 300 మంది మీద ఈ పరిశోధన చేశారు. చేస్తే వాళ్ళ వయసు అరౌండ్ 40 to 45 to 60 మధ్యలో ఉందన్నమాట. ఎవ్రీడే వాళ్ళకి 2 glasses ఆఫ్ పాలు ఇచ్చారు. పిండి పదార్థాలు ఉన్న ఆహారం తక్కువగా ఇచ్చారు అనమాట. సో 2 ఏళ్ళు వాళ్ళకి టైం ఇచ్చి వాళ్ళకి పరిశోధన చేసిన తర్వాత తెలిసింది ఏంటి అంటే 5.5 kilos వెయిట్ తగ్గారు. అండ్ అదే సమయంలో ఇతర పద్ధతుల ద్వారా బరువు తగ్గేందుకు ప్రయత్నించిన వారు జస్ట్ 3 kgs మాత్రమే తగ్గిలన్నమాట. అందుకే పాలలోని కాల్షియం అండ్ విటమిన్ డి బరువు తగ్గడంలో కీలక పాత్ర వహిస్తాయని పరిశోధకులు నిర్ధారించారు. సో బరువు తగ్గాలి అని అనుకుంటున్న వాళ్ళు కూడా టీ కాఫీ రూపంలో కాకుండా పాల రూపంలో తగ్గడానికి ప్రయత్నిస్తే చాలా బాగుంటుంది. అండ్ వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన. స్టే ట్యూన్డ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై విత్ మీ ఆర్జే స్పందన. మనం మాట్లాడుకుంటున్నాము వరల్డ్ మిల్క్ డే గురించి. సో కొంతమందికి పాలు పడకపోవడం అంటూ ఉంటాయి కదా, లైక్ పాలు పడవు తనకి అని చెప్తూ ఉంటారు. సో వాళ్ళ ఒంటికి సరిపడవు, ఎందుకంటే వాళ్లకు తాగగానే కడుపులో గ్యాస్ ఉత్పత్తి అయ్యి కడుపు ఉబ్బరించినట్లుగా అవుతుంది. దానికి కారణం ఏంటి అంటే పాలల్లో కార్బోహైడ్రేట్ జీర్ణం గావించే లాక్టోస్ అనబడే ఎంజైమ్ వీళ్ళలో సరిగ్గా ఉత్పత్తి కాకపోవడం. లాక్టోస్ సరిగా ఉత్పత్తి కాని మనుషులకు కడుపులో గ్యాస్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వటం, కడుపు ఉబ్బరించడం, కడుపులో నొప్పి, అజీర్ణం, విరేచనం లాంటి ఇబ్బందులు వస్తూ ఉంటాయి అన్నమాట. పాలు తాగగానే లేదా పాల ఉత్పత్తి పదార్థాలను తినగానే ఇలాంటి ఇబ్బంది ఏర్పడే వాళ్ళు తమకు తాము ఒక సింపుల్ టెస్ట్ని చేసుకోవచ్చు. వీళ్ళు ఒక 10 రోజుల పాటు పాలు, పాల ఉత్పత్తులను తీసుకోవడం మానేసి ఈ ఇంతసేపు చెప్పిన లక్షణాలు తొలగిపోతాయేమో చూడండి. పాలు మానేయగానే పై లక్షణాలు తొలగిపోయి తిరిగి పాల ఉత్పత్తులని తీసుకోవడం మొదలు పెట్టగానే మళ్ళీ ఆ లక్షణాలు మొదలైతే అప్పుడు కన్ఫర్మ్ చేసుకోవచ్చు పాలు పడవు అని. సో ఇలా ఉంటాయి. అండ్ మరికొన్ని ముచ్చట్లు తెలుసుకుందాం పాల గురించి. అంతవరకు వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్. బై.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై విత్ మీ ఆర్జే స్పందన. సో ఈరోజు వరల్డ్ మిల్క్ డే సందర్భంగా మనం చాలా మాట్లాడుకున్నాము, అండ్ వరల్డ్ పేరెంట్స్ డే గురించి కూడా మనం మాట్లాడుకున్నాము. దాంట్లో భాగంగా ముఖ్యంగా పాలకు సంబంధించిన ఔషధ గుణాల గురించి, అండ్ పాల నుంచి మనం ఈవెన్ వెయిట్ కూడా లాస్ అవ్వచ్చు అనే దాని గురించి కూడా మాట్లాడుకున్నాము. సో లావెక్కడానికి ఫర్ ఎగ్జాంపుల్ బక్కగా బలహీనంగా ఉన్న వాళ్ళే ఉన్నారనుకోండి, వాళ్ళు లావ్ అవ్వాలి అని అనుకుంటారు కదా, దాని కూడా ఇదే హెల్ప్ అవుతుందన్నమాట. బరువు కంటే తక్కువ బరువు ఉన్న వాళ్ళు సరిపడా పాలు తాగడం ద్వారా వారానికి 3 నుంచి 5 పౌండ్ల దాకా బరువు ఎక్కగలుగుతారంట. నిదానంగా శరీరం బరువు ఎంత స్థితికి ఉండాలో అంత స్థితికి అది వచ్చేస్తుందన్నమాట రోజు పాలు తాగడం వల్ల. సో పాలు తాగడం వల్ల కళ్ళు తేటగా అండ్ ప్రకాశవంతంగా కూడా అవుతాయంట, శరీరానికి ఆరోగ్యకరమైన మెరుపు కూడా, అందం అదేనండి అదే వస్తుందంట. సో శరీరంలోని అవయవాలన్నిటిలోకి సరిపడా శక్తి చేరుతుంది పాల వల్ల. సో శరీరంలో రక్త ప్రసరణ సరిగా లేని వాళ్ళకు కూడా పాలు అద్భుతంగా పనిచేస్తాయి. సో పాలు తాగడం వల్ల కడుపు ప్రేవులలోని ద్రవాంశం కూడా వృద్ధి చెంది శరీరంలోని రక్త ప్రసరణ సరిగ్గా జరుగుతుంది. సో ఈ విధంగా పాలలోని ఔషధ గుణాలు కూడా చాలా ఉంటాయన్నమాట. సో ఇట్స్ అ హెల్తీ ఫుడ్, దాన్ని టీలా కాఫీలా కాకుండా పాలని పాలలానే తాగితే చాలా బాగుంటుంది. అండ్ వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ పై విత్ మీ ఆర్జే స్పందన.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్స్ బై విత్ మీ ఆర్జే స్పందన. అందరికీ వన్స్ అగైన్ హ్యాపీ వరల్డ్ మిల్క్ డే అండ్ వరల్డ్ పేరెంట్స్ డే. సో ఈరోజు మనం చాలా ముచ్చట్లు చెప్పుకున్నాము, లైక్ మిల్క్ గురించి, దానిలోని క్వాలిటీస్ కానీ అది మన పోషకాహారాలు ఏ విధంగా ఇస్తాయనే దాని గురించి మనం మాట్లాడుకున్నాము. అదే కాకుండా వరల్డ్ పేరెంట్స్ డేకి సంబంధించి ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేసుకుంటున్నాము అనే బ్యాక్ హిస్టరీ కూడా మనం తెలుసుకున్నాము. అండ్ మరిన్ని ముచ్చట్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు వింటూనే ఉండండి ఎఫ్ఎం 101.9 మెగాహెర్ట్జ్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నేపాల్ భూభాగాలను భారత్ ఆక్రమించడమే కాకుండా నేపాల్ కూడా భారత్ భూభాగాన్ని ఆక్రమించిందని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అన్నారు. నేపాల్ పార్లమెంట్లో నిన్న మాట్లాడుతూ ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని తెలియజేశారు. దేశ సమగ్రతకు ఉక్కు సంకల్పంతో పునాదులు వేసిన భారత్ రత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో అత్యంత వైభవంగా జరిగాయి. కేంద్ర పర్యటక సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. దేశంలోని ఐఐటీలో సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. అధికారిక వెబ్సైట్లో స్కోర్ కార్డులు, ఆల్ ఇండియా ర్యాంకులను చెక్ చేసుకోవచ్చునని ఐఐటీ రూర్కీ ఒక ప్రకటనలో తెలియజేసింది. రాబోయే 4 రోజుల్లో నైరుతి రుతుపవనాలు కేరళలో తాకే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. ఈ ఏడాది

ప్రభావం వల్ల సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదు కావచ్చునని ప్రారంభ అంచనాలు పేర్కొన్నప్పటికీ ప్రస్తుతం నైరుతి ఋతుపవనాలు బలంగానే ఉన్నాయని పేర్కొంది. ఈ నేపథ్యంలో ఇవాళ నుంచి రాబోయే 5 రోజుల పాటు కేరళ అంతటా అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తెలంగాణలో 1 కోటి మందికి పైగా కార్మికులకు పెంచిన కనీస వేతనాలు ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి. కేటగిరీల వారీగా కనీస వేతనాలను పెంచుతూ రాష్ట ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించి కెరమరి మండలం కొత్తారి గ్రామంలో

ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సాయంత్రం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించి కెరమరి మండలం కొత్తారి గ్రామంలో ఇందిరా మేళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో పాల్గొంటారు. విశాఖపట్నం కేంద్రంగా ఏర్పాటైన దక్షిణ కోస్తా రైల్వే జోన్లో ఈవేళ్ల నుంచి కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. 40 ఏళ్ల ఉత్తరాంధ్ర ప్రజల కళ ఈవేళ్లతో నెరవేరింది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ను వరుసగా 2 సార్లు సొంతం చేసుకుంది. నిన్న జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్పై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు 11 గంటలకు.

తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కి మృగు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన

0: ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: బాబు నిన్న నా మేనల్లుడి ఇంటికి వెళ్ళి వచ్చా. వాళ్ళు రోజంతా ఏసీ వాడడం చూసి ఆశ్చర్యపోయా. రోజు వాషింగ్ మెషిన్ వాడడం, ఇంకా రెండు రెండు ఫ్రిడ్జులు. అయినా వాళ్ళ కరెంటు బిల్ ఎంత వచ్చిందో తెలుసా? జీరో. నేను అడిగితే మేనల్లుడు అన్నాడు,
1: బాబాయ్ అంతా పైవాడిదయ్యా.
0: అంటే సోలార్ ప్యానెల్ దయ్యా. నేను అనుకున్నా ఇక పెట్టించాల్సిందే అని. పిఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్య ఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. గురువు గొప్పదానాన్ని వివరిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎక్స్ వేదికగా ఒక సంస్కృత సుభాషితాన్ని దేశ ప్రజలతో పంచుకున్నారు. కొందరు వ్యక్తులు ఏదైనా ఒక పనిని స్వయంగా చేయడంలో అత్యంత నైపుణ్యం కలిగి ఉంటారని, మరికొందరు ఆ జ్ఞానాన్ని లేదా నైపుణ్యాన్ని ఇతరులకు బోధించడంలో నిపుణులని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆత్మ నైపుణ్యం, ఇతరులకు బోధించే నైపుణ్యం కలిగిన వారు ఉపాధ్యాయుల్లోకెల్లా అత్యంత శ్రేష్ఠులైన వారిగా గుర్తింపు పొందుతారని సుభాషితాన్ని ఉటంకిస్తూ ప్రధానమంత్రి పేర్కొన్నారు. దేశ సమగ్రతకు ఉక్కు సంకల్పంతో పునాదులు వేసిన భారతరత్న సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి ఉత్సవాలు హైదరాబాద్లోని ఎగ్జిబిషన్ గ్రౌండ్స్లో వైభవంగా జరిగాయి. నేపాల్ భూభాగాలను భారత్ ఆక్రమించడమే కాకుండా నేపాల్ కూడా భారత భూభాగాలను ఆక్రమించిందని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా అన్నారు. ఇరు దేశాల మధ్య సరిహద్దు సమస్యను దౌత్యపరమైన చర్చల ద్వారా పరిష్కరించుకుంటామని నిన్న నేపాల్ పార్లమెంట్లో చెప్పారు. దేశంలోని ఐఐటీలో సీట్ల భర్తీకి నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్డ్ 2026 ఫలితాలను ఐఐటీ రూర్కీ విడుదల చేసింది. ఐఐటీ ఢిల్లీ జోన్కు చెందిన శుభం కుమార్ టాపర్గా నిలిచారు. అధికారిక

వెబ్సైట్లో స్కోర్ కార్డులు ఆల్ ఇండియా ర్యాంకులు చెక్ చేసుకోవచ్చునని ఐఐటి రూర్కీ తెలియజేసింది. కాళేశ్వరం సరస్వతి అంత్య పుష్కరాల్లో భాగంగా ఈరోజు రాష్ట మంత్రులు పొన్నం ప్రభాకర్, శ్రీధర్బాబు గోదావరిలో పుణ్యస్నానం ఆచరించి మహాహారతి కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ లోక కళ్యాణం కోసం నిర్వహించే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో సరస్వతి పుష్కరాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఉందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు సాయంత్రం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో కెరమెరి మండలం కొత్తార గ్రామంలో ఇందిరమేళ్ల గృహ ప్రవేశంలో పాల్గొంటారు. రెండో విడత ఇందిరమేళ్ల ప్రారంభోత్సవం ఫైళ్లను ఆవిష్కరిస్తారు. తెలంగాణలో కోటి మందికి పైగా కార్మికులకు పెంచిన కనీస వేతనాలు వెల్లడించి అధికారికంగా అమల్లోకి వచ్చాయి. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు ఐపీఎల్ టైటిల్ను వరుసగా రెండోసారి సొంతం చేసుకుంది. నిన్న జరిగిన ఫైనల్లో 5 వికెట్ల తేడాతో గుజరాత్ టైటన్స్పై విజయం సాధించింది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 12:30 జాతీయ వార్తలతో కలుసుకుందాం.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి.
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజీలో మార్కుల పత్రంను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.

0: 300 మార్కులు సాధించిన
1: దేశం మొత్తంలో ఒకే ఒక్కడు
2: మన శ్రీ చైతన్య విద్యార్థే.
3: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఇంటి ఖర్చులకి డబ్బులు ఇవ్వండి భర్త గారు.
1: ఇది రేషన్ కి 15,000, కూరగాయలకి 2,000.
0: మరి కరెంట్ బిల్లుకు
1: 0 రూపాయలు ఎలా ఇస్తాను?
0: ఓహో మర్చిపోయా, ఇప్పుడు సోలార్ ప్యానెల్ పెట్టించాం కదా, దాంతో 4,000 రూపాయలు మిగిలాయి కదా, దాంతో షాపింగ్ చేద్దామా?
1: సరే.
2: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ .gov.in.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్ 2

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ అన్నట్టు.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: वेलकम बैक दोस्तों. तो चलिए हम जुड़ते हैं हमारे अगले कॉलर से. हेलो रेनबो.
3: हेलो नमस्ते सर.
2: नमस्ते मैडम. చెప్పండి ఎలా ఉన్నారు? మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు?
3: ఫైన్ ఫైన్.
2: చెప్పండి మంగగారు, మీరు మా క్వశ్చన్ విన్నారా?
3: విన్నాను. ముందుగా మనం చెప్పేది దేవుడికి, పేరెంట్స్ కి ముందండి.
2: అవునండి.
3: మనం పేరెంట్స్ లేకుండా లేము కదా.
2: yes yes
3: మనం మేము ముఖ్యంగా పేరెంట్స్ అయినాక కూడా మనం పేరెంట్స్ ని మర్చిపోకూడదు. ఈ రోజు ఇంటర్నేషనల్ పేరెంట్స్ డే, వాళ్ళని తలుచుకోవాలి.
2: మనం
3: ఎన్నో సార్లు బై మిస్టేక్ మర్చిపోయి ఉండొచ్చు, ఎవరికన్నా చెప్పలేకపోయి ఉండొచ్చు. ఇప్పుడు పేరెంట్స్ లేరు, లేకపోయినా మనం ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి వాళ్ళ ద్వారా మనం ఎన్నో తీసుకుని కూడా చెప్పలేకపోయి ఉండొచ్చు. కాబట్టి మన ఎఫ్ఎం రేడియోకి, మన ఆకాశవాణికి థ్యాంక్స్ చెప్తున్నాం. ముఖ్యంగా ఇంత మంచి కాలర్ షో పెట్టి మాకు ఈ అవకాశం ఇస్తున్నారు కదా.
2: థ్యాంక్
3: యూ సో మచ్. హ్యాపీ ఇంటర్నేషనల్ పేరెంట్స్ డే.
2: థ్యాంక్ యూ సో మచ్. तो जी हाँ दोस्तों, कितना कितना प्यारा बोलते हैं लोग. एंड ये थैंक यू बोलना चाहते हैं हम अपने पेरेंट्स को, जिन्होंने बहुत कुछ हमारे लिए किया है और हम कभी कभी थैंक यू बोलना भूल जाते हैं उन्हें. तो जी हाँ, चलिए हम जुड़ते हैं हमारे नए कॉलर के साथ. हेलो रेनबो. यस सर, यस सर, बोलिए. आपका नाम और कहाँ से बात कर रहे हैं आप?
4: मेरा नाम कीर्ति राजकुमार, आदर्श नगर निजामाबाद से बात कर रहा हूँ सर.
2: बोलिए सर, आप कैसे हैं?
4: हम बस मजे में है सर. आप मजे में है क्या?
2: जी सर, बहुत अच्छे है. थैंक यू सो मच सर.
4: ओके सर.
2: तो सर, आपने सुना हमारा सवाल?
4: हाँ सुना सर. मैंने गॉड को, भगवान को प्रणाम करता हूँ सर. रात में सोते टाइम पे मैं प्रणाम करके 11 बजे सो जाता हूँ सर. सुबह में उन शहीद मन पूरा अच्छा सहज से मेरे को उठा के वॉकिंग को भेजते सर.
2: जी
4: जाते टाइम पे मैं जमीन को सलाम करके मैं वॉकिंग को जाता हूँ सर.
2: अरे वही सर.
4: भगवान को मैं प्रणाम करता हूँ सर.
2: बहुत अच्छा हैबिट है सर आपका.
4: वो हैबिट है सर, वो मेरे को हर दिन, हर रात में सोने के बाद और उठने के बाद उसका पहला प्रार्थना करके पूरा बाद में बात करता हूँ सर.
2: जी सर जी, बहुत अच्छी हैबिट है सर ये वाकई में.
4: वही है ना सर, गॉड गिफ्ट है वो. अपने को उठाने वाला उन्हीं से, बचाने वाला होना चाहे, सुलाने वाला होना चाहे.
2: जी सर, जी सर, बहुत सच कहा आपने. थैंक यू सो मच सर, हमें हमारे साथ शेयर करने के लिए ऐसी बातें. तो जी हाँ, बहुत से लोग हैं जो भगवान को थैंक यू बोलना चाहते हैं, खुदा को थैंक यू बोलना चाहते हैं. और दोस्तों, हमारे पास बहुत से लोग हैं जो व्हाट्सएप पे भी मैसेज कर रहे हैं. सरवर अली जी ने एक वीडियो भेजा है जहाँ पर उन्होंने अपनी पुरानी रेडियो की वीडियो भेजते हैं और वो बता रहे हैं कि वो हमें सुन रहे हैं. थैंक यू सो मच सरवर अली जी. और अशोक जी कहते हैं, कागज़ पे हमने ज़िंदगी लिख दी, कागज पे हमने जिंदगी लिख दी, आंखों से सींच कर अपनी हर खुशी लिख दी. दर्द जब हमने उतारा लफ्जों में, जमाने ने कहा वाह क्या गजल लिख दी. वाह सर वाह. थैंक यू.

0: वेलकम बैक दोस्तों। तो बहुत सी कॉल्स आ रही हैं, तो लेते हैं हम हमारा अगला कॉलर को। हेलो रेनबो।
1: हेलो रेनबो,
0: हेलो मैडम, कैसे हैं आप? कहाँ से बात कर रहे
1: मैं
0: हैं?
1: अच्छी हूँ। आप कैसे हैं?
0: मैं ठीक हूँ। आपका नाम?
1: मेरा नाम संजना है।
0: संजना जी, बताइए आप कैसे हैं और आपने हमारा सवाल सुना?
1: हाँ जी, आप थैंक यू बोलना किसको चाहते हैं
0: जी
1: कि
0: हाँ
1: बोल
0: जी,
1: नहीं पाए,
0: बताइए
1: बट
0: जी।
1: मेरा आंसर थोड़ा सा वियर्ड है। वियर्ड नहीं है, मतलब जाहिर सी बात है, बट वो इंसान नहीं है जो मैं उस जिसको मैं थैंक यू बोलना चाहती हूँ। आप गेस कर पाएंगे?
0: डेफिनेटली आप बताइएगा।
1: यहाँ पे ना हमारे घर के पास एक हिस्सा हुआ था, वहाँ पे टॉप फ्लोर में जो लोग रहते हैं जिनके छोटे बच्चे होते हैं ना,
0: जी
1: तो वो बालकनी में खड़े थे। बच्चा जो था वो टॉडलर था, मतलब सिर्फ अभी अभी चलना स्टार्ट किया था,
0: जी
1: और वो रेलिंग को ना कुछ धागा बंधा नहीं था, मतलब बच्चा उसमें से पाँव डाल रहा था, हाथ डाल पकड़ के खड़ा था। तो जब एक टाइम आया वो फिसलने लगा थोड़ा सा, शायद वहां पे पानी था या बच्चा ऐसा ट्राई कर रहा था कि खड़े होने का।
0: जी
1: तो उनके घर में जो पेट था उसने उसको पीछे खींच लिया, और तभी
0: ओहो
1: उनके घर वालों को पता चला। जब बच्चा रोने लगा तब वो सब बाहर आ गए थे कि बच्चे को उठा के लेके जाने। तो ऐसे भी बहुत सारे इंसिडेंसेस होते हैं जहाँ पे पेट्स सेंस करके जैसे तैसे बचा लेते हैं, और वो अच्छा लगता है सुन के और देख के कि एक जान बच गई है।
0: जी, बहुत ही अनोखा कहानी है आपका।
1: तो मैं उन सारे पेट्स को थैंक यू बोलना चाहती हूँ, जैसे हमारे रक्षक जी पोलिस जी के पास भी रहता है, और वो अच्छा लगता है वैसे।
0: जी, बहुत ही काइंड आंसर है आपका जी, क्योंकि हम अक्सर उन लोगों को थैंक यू नहीं बोलते हैं जो हमारी मदद बिना कुछ एक्सपेक्टेशंस के करते हैं। बहुत खूबसूरत, थैंक यू सो मच आपका ये इतना अनोखा कहानी हमारे साथ शेयर करने के लिए
1: थैंक यू।
0: जी। तो मैडम का कहना है कि हमें पेट्स को भी थैंक यू बोलना चाहिए, जो कि वाकई में सच है। तो हम जुड़ते हैं हमारे अगले कॉलर से। हेलो रेनबो,
2: गुड आफ्टरनून मैडम,
0: गुड आफ्टरनून सर, कैसे हैं आप और आप कहाँ से
2: हम
0: बात
2: तो
0: कर रहे हैं?
2: सुपर के ऊपर मैडम, आप कैसे हैं मैडम?
0: मैं ठीक हूँ सर, मैं जयदीप बात कर रहा हूँ, बताइए आपका नाम?
2: मैं के रमेश बात कर रहा हूँ, ऑनलाइन सर। तो
0: हाँ जी, ऑनलाइन है, बताइए।
2: मैं तेलुगु में बोल सकता हूँ?
0: हाँ चप्पन सर, परोले तो कच्चितंगा।
2: అయితే నాకు ఇంగ్లీష్ లో మార్క్స్ చాలా తక్కువ వచ్చినాయి సార్, అండ్ వెంకటేశ్వరరావు సార్ అని వివేకవర్ధని స్కూల్లో, అయితే నాకు మ్యాథ్స్ లో మాత్రం చాలా బాగా వచ్చేది, మ్యాథ్స్ అండ్ హిందీలో చాలా బాగా వచ్చేది అనమాట. అయితే
0: ఇంట్రెస్టింగ్
2: మా సార్ వెంకటేశ్వరరావు సార్కి, మా అన్నాజీ శర్మ గారు పిలిచి చెప్పారు, ఈ బాబు దగ్గర వీక్నెస్ చాలా ఉంది, కొంచెం శ్రద్ధ తీసుకొని కొంచెం చెప్పి పాస్ అయ్యేటట్టు చూడమని చెప్పారు సార్. అయితే ఆయన ఇంటికి తీసుకెళ్ళి 2-3 రోజుల్లో కూడా బాగా అన్ని బాగా నేర్పించిన తర్వాత బాగా మార్క్స్ బాగానే వచ్చింది సార్, దాని తర్వాత పాస్ కూడా అయిపోయాను నేను అనమాట. ఆయన
0: ఓకే
2: ఇప్పటికీ నేను థ్యాంక్స్ అని చెప్పుకుంటాను, అన్నాజీ శర్మ వెంకటేశ్వరరావు సార్.
0: వెంకటేశ్వరరావు సార్,
2: వెంకటేశ్వరరావు సార్ ఇంగ్లీష్ సార్,
0: ఓకే
2: అన్నాజీ శర్మను మా మ్యాథ్స్ సార్ అనమాట. నేను ఇద్దరు
0: ఓకే
2: కూడా చాలా చాలా జీవితాంతం వరకు థ్యాంక్స్ చెప్తుంటాను.
0: సార్, నిజంగా నిజంగా గ్రేట్ సార్ అది, బికాజ్
2: ధన్యవాదాలు సార్, నాకు అవకాశం ఇచ్చిన కే రమేష్.
0: థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ సార్, ఇంత మంచి స్టోరీని మీరు షేర్ చేశారు. తో సార్ కా కహనా హై కి

0: క్వశ్చన్ కోసం. సార్
1: హలో.
0: హా సార్ చెప్పండి.
1: అలాగా అలా భావించుకుంటా అన్నమాట నేను.
0: ఓకే ఓకే.
1: ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా థ్యాంక్స్ అనేది ఒకటి చెప్పేస్తే వాళ్ళ మనసు చాలా సంతోషపడుతుంది. లేకపోతే అయ్యో కనీసం థ్యాంక్స్ కూడా చెప్పలేదు ఏమిటి ఈయన అని చెప్పని అనుకుంటారు. అలాగే ఇప్పుడు మీరు కాల్ తీసుకున్నందుకు రిసీవ్ చేసుకున్నందుకు మీకు కూడా చాలా చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ థ్యాంక్స్.
0: వెల్కమ్ సార్, నమస్కారం అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఇంత మంచి మాటలను మాకు షేర్ చేయడానికోసం. థ్యాంక్ యూ సార్. तो जी हाँ सर, बोलते हैं कि कभी कभी उनको ठीक नहीं लगता है अगर कोई थैंक्स ना बोले, तो इस वजह से वो खुद ही जाकर ना किसी को कुछ अच्छा किया है तो वो जाकर खुद ही थैंक्स बोलते हैं, तो सेल्फ सेटिस्फैक्शन के लिए. तो इसमें कोई गलत नहीं है, ठीक है. तो हमें हमारे बहुत से मैसेजेस भी आई हैं. ये है अश्विन जी कोठी कुशल मार्केट से, और ये लिखते हैं, जिंदगी एक धागे जैसा है, उलझती भी है टूटती भी है, लेकिन सही हाथों में आए तो फिर से खूबसूरत बन जाती है. जी हाँ, लाइफ एक थ्रेड जैसा है, एक धागे जैसा है, और वो भी इतना मतलब खूबसूरती से इन्होंने बताया कि वो अगर अच्छे हाथों में जाए तो उसको खूबसूरती से सजा सकते हैं. जी थैंक यू सो मच अश्विन जी हमारे साथ ये शेयर करने के लिए. और हमारे साथ अशोक जी है, ये शेयर करते हैं, कहीं अंधेरे तो कहीं शाम होगी, मेरी हर खुशी दोस्ती के नाम होगी. वाह, कुछ मांग के तो देखो दोस्त, होंठों पे हंसी और हथेली पे जान होगी. वाह वाह सर वाह. आई होप आपके दोस्त बहुत लकी होंगे जो आपके जैसे दोस्त मिले उनको. तो जी हाँ दोस्तों, हम देख रहे हैं कि कितने लोग इतना मतलब थैंक यू बोलना चाहते हैं सबको, लेकिन वो बोल नहीं पाए और हमारे ज़रिए वो बोलने की कोशिश कर रहे हैं. कितना अच्छा लग रहा है इन सभी लोगों का मतलब थैंक यू सुन के. तो दोस्तों, अभी हमारा शो एंड पर आ चुका है, और एक मिनट पहले मैं एक मैसेज पढ़ दूँ. और ये सर लिखते हैं कि आप भी हमारे दोस्त हैं. थैंक यू सो मच अशोक जी. बहुत अच्छा लगता है जब ऐसा सेगमेंट करने को मिलता है. और आज का सवाल, मैं खुद ही ये सवाल चूज़ करके बहुत खुश हूँ. तो दोस्तों, तो वक्त की पाबंदी है और हमें अभी ये शो यहीं पर ख़त्म करना पड़ेगा. लेकिन कहीं जाइएगा मत, क्योंकि आपके साथ अभी जुड़ने वाली है रेणुका जी, जो अपना सेगमेंट जश्न हैदराबाद में आपको बहुत खूबसूरत गाने और बहुत ढेर सारी बातें से खुश करने वाली है. तो जी हाँ, तब तक के लिए मुझे दीजिए इजाज़त और सुनते रहिए FM Rainbow 101.9 Rainbow के साथ, Life है रंगीन. और जी हाँ, अभी मैं बजाऊंगा एक गाना, आप खुद ही सुनिएगा और बताइएगा आपको कैसा लगा. और उससे पहले एक संदेश.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కి మరుగు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: तो जी हाँ, हम जुड़ते हैं हमारे अगले कॉलर से। देखे कौन है और किसको थैंक यू बोलना चाहते हैं। हेलो रेनबो।
1: हेलो
0: हेलो सर।
1: सर, नमस्कारम।
0: నమస్కారం సార్. చెప్పండి, మీ పేరు, మీరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
1: నేను ఓలేటి ప్రభాకర్ రాణి ఫ్రమ్ బెంగళూరు నుంచి సార్.
0: ఓహో, ప్రభాకర్ గారు చెప్పండి.
1: అయితే ఎవరికైనా థ్యాంక్స్ చెప్పడం అంటే ఎలాగంటే, ఏదైనా నాకు అవసరమైనప్పుడు, ఆపదలు ఉన్నప్పుడు సహాయం చేశారనుకోండి,
0: అవును సార్,
1: వాళ్ళకి డెఫినెట్గా థ్యాంక్స్ చెప్తాను అన్నమాట. అదే విధంగా నేను ఎవరికైనా సహాయం చేసినప్పుడు కొంతమంది చెప్తారు, కొంతమంది చెప్పరు,
0: ఓకే,
1: మర్చిపోయో లేకపోతే ఏమిటో, అప్పుడు కొంచెం నా మనసు కొద్ది బాధ అనిపిస్తుంది. అది నేను భావించుకొని అవతల వ్యక్తులకి నేను థ్యాంక్స్ చెప్తుంటాను అన్నమాట.
0: ఓకే ఓకే,
1: వాళ్ళ మనసు
0: సాటిస్ఫై.

నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఏదేవైనా అమ్మో ఒకటో తారీఖు అనే రోజు వచ్చేసింది. ఎస్, నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. జష్నే హైదరాబాద్ వింటున్నారు. యాజ్ యూజువల్గా ఎవ్రీ టైం 2 నుంచి 3 గంటల వరకు మనం నాన్ స్టాప్గా మాట్లాడుకునే రెసిపీస్ గురించి నేను సిద్ధంగా ఉన్నాను. సరే, ఇవాళ ఏం చేద్దాము ఏంటి అంటే, నిన్న సండే కదా, సండే అంటేనే బోల్డ్ అని స్పెషల్స్ ఉంటాయి, వాళ్ళు వస్తారు వీళ్ళు వస్తారని కాదు, మనం అత్తినలేదు ఇత్తినలేదు ప్రోటీన్ కార్బోహైడ్రేట్స్ అని రకరకాల రెసిపీస్ చేసేస్తాం. సరే, అవన్నీ చేసేసాము. ఈవినింగ్ అయ్యేసరికి

చుట్టాలు వస్తున్నారు, అందులో వెజిటేరియన్స్. వాళ్ళకి చాలా రోజుల తర్వాత అథెంటిక్ ఫుడ్ ప్రిపేర్ చేయాలి అనుకున్నప్పుడు మన సిగ్నేచర్ డిషెస్ గుర్తొస్తూ ఉంటాయి. ఇంకెందుకు డొంక తిరుగుడు, స్ట్రైట్గా రెసిపీ ఏంటో చెప్తే, ఇవాళ మనం జష్నే హైదరాబాద్లో ఏ రెసిపీ గురించి మాట్లాడుకోబోతున్నామో చెప్తే బెటర్ కదా అనిపించింది. కానీ ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది, అదేంటో చెప్తాను ఈ పాట తర్వాత.

100.9 రెయిన్బోతో జీవితం రంగులమయ. ఎస్ మరి ఆదివారం వచ్చింది, చుట్టాలు వచ్చారు, తర్వాత ఒక చిన్న ట్విస్ట్ జరిగింది అని చెప్పాను కదా. సో ఏంటి, ఆల్రెడీ మార్నింగ్ నుంచి బోల్డ్ అని రెసిపీస్ చేసి ఉండి అవన్నీ మిగిలిపోయిన తర్వాత పెద్దవాళ్ళు ఉంటే ఇంట్లో వచ్చే ఒకే ఒక మాట ఏముంది, తిరగమాత పెట్టేసేయండి అని చెప్పి. ఇక్కడ తిరగమాత గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నాము అని అంటే, చాలామంది చేసే పనే కదా, ఎక్కడికైనా మనము వెళ్ళినా లేదు స్పెషల్ రెసిపీస్ ఉండాలి అన్నా ఖచ్చితంగా ఈ తిరగమాత అన్నం ఉండాల్సింది. అదే తాలింపు అన్నం అంటే చిత్ర అన్నం అంటారు, పులిహోర డైరెక్ట్గా చెప్తే. అసలు ఈ పులిహోర ఏంటి, దీనికున్న హిస్టరీ ఏంటి, అసలు పులిహోరకి పులిహోర అనే పేరు ఎందుకు వచ్చింది, ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యింది అనే విషయాలన్నీ వాళ్ళకి మన షోలో మాట్లాడుకుందాం. ఏ శుభకార్యం జరిగినా కూడా, ఏ పండగ వచ్చినా కూడా మన సాంప్రదాయ వంటకాల్లో వడ్డనల్లో ఖచ్చితంగా ఉండేది పులిహోర. ఈవెన్ పెళ్ళిళ్ళలో లేకపోతే మనం గుడికి వెళ్ళిన అన్నప్రసాదాల్లో పులిహోర కోసం ప్రతి ఒక్కరూ చూస్తూనే ఉంటారు, అవునా కదా. సో అటువంటి అగ్రస్థానంలో ఉన్న రెసిపీ మన పులిహోర. ఆ పులిహోర గురించి ఇంకొన్ని విషయాలు వింటూనే ఉండండి. జర్షిని హైదరాబాద్, నేను ఆర్జిరేను, ఆల్ ది ఆన్ ఆకాశవాణి FM 101.9 రెయిన్బో జీవితం రంగులమయం.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగుల మాయం. పులిహోరకి వేల సంవత్సరాల చరిత్రే ఉంది. పురాతన కాలంలో అంటే మన రెండు తెలుగు రాష్ట్రాల్లో, తర్వాత తమిళనాడు, కర్ణాటక, కేరళ ఇలాంటి ప్లేసెస్లో పులిహోర చేసిన ఆనవాళ్ళైతే ఉన్నాయి. అంటే ఇందుకు చరిత్రలో ఎన్నో సాక్ష్యాలు కూడా ఉన్నాయి. తమిళనాడులో పులిహోరదై, కన్నడలో పులిగోరయే ఈ పేర్లతో ఇలా పిలుస్తూ ఉంటారు. అయితే యాక్చువల్గా ఈ పులిహోర చేయడానికి వచ్చిన ఆలోచన ఏంటి అంటే, అప్పట్లో ఇలా మనకి వెహికల్స్ ఇవన్నీ ఉండేవి కాదు కాబట్టి ఎక్కడికి వెళ్ళినా నడుచుకుంటూ వెళ్ళాలి. ఆ నడుచుకుంటూ వెళ్ళే దూరం రాత్రి అవ్వచ్చు, చీకటి పడంగానే ఎక్కడో ఒక చోట బస్సు చేసేవాళ్ళు. సో అలా బస్సు చేసినప్పుడు వాళ్ళకి అన్నసత్రాలు అవి లేనప్పుడు, ఏదైనా అన్నాన్ని క్యారీ చేసి తీసుకెళ్తూ ఉన్నప్పుడు నిల్వ ఉండడానికి, అంటే అన్నం త్వరగా పాడైపోకుండా ఉండడానికి, నిల్వ ఉంచడానికి, అలాగే ప్రయాణాల్లో తీసుకెళ్ళడానికి వీలుగా ఉండడానికే వేల ఏళ్ల క్రితమే ఇది వచ్చిందన్నమాట. అలా కాలక్రమేణా దేవాలయాల్లో భగవంతుడికి నైవేద్యంగా మనం పెట్టే ముఖ్యమైన ప్రసాదంగా మారింది పులిహోర. పులిహోర అంటే ఎంత ఇష్టమో, అందులోనూ గుడిలోని పులిహోర అంటే, ఆ స్టైల్లోని పులిహోర అంటే కూడా చాలామందికే ఇష్టం. కొంతమంది గుడి కోసం వెళ్ళే వాళ్ళు ఉంటారు, గుడిలో ప్రసాదం కోసం వెళ్ళే వాళ్ళు కూడా చాలామందే ఉంటారు. శుక్రవారం వచ్చినా పులిహోర, మంగళవారం వచ్చినా పులిహోర, ఏ పండగ వచ్చినా కూడా పులిహోర పెద్దపీట వేస్తూనే ఉంటుంది. పులిహోర చేసే వాటిలో చాలా రకాలు ఉన్నాయి. అందులో మన సౌత్ ఇండియాలో పులిహోరకి ఎన్నో రకాలు ఉన్నాయి. తాలింపు పెట్టే రకాలు, అలాగే రైస్ని కలిపే పద్ధతుల్లో రకాలు, ఇలా ఎన్నో రకాలు. ముఖ్యంగా అప్పట్లో పెద్ద పెద్ద కుటుంబాలు ఉండే, ఒక కుటుంబంలో 15 నుంచి 30 మంది కూడా ఉండేవాళ్ళు. సో ఆ రోజు ఉదయం వాళ్ళు ఖచ్చితంగా ఇలా టిఫిన్లు అలా కాకుండా మధ్యాహ్నానికి సుష్టుగా భోజనం చేసేవాళ్ళు. అలా భోజనం చేస్తూ ఉన్నప్పుడు సి విటమిన్ కూడా ఉండాలి అని చెప్పి చింతపండు ఎక్కువగా యూజ్ చేస్తూ ఉండేవాళ్ళు. సో చింతపండుతో ఇలా పులిహోర చేయడం, పులిహోర చేసి కట్టివ్వడం, ప్రయాణాలు చేసే వాళ్ళకి, పొలాల్లో పనిచేసే వాళ్ళకి పంపించటము, లేదా వాళ్ళతో వెళ్తున్నటువంటి ఎవరైతే హెల్పర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వడం, అంటే యుద్ధాలు జరుగుతున్నప్పుడు కూడా 2-3 రోజులు ఈ రైస్ పాడవకుండా ఉండడానికి ఇలా పులిహోరను చేసి పంపించడం కూడా చేస్తూ ఉండేవాళ్ళు అన్నమాట. సో ముఖ్యంగా అట్లా మనకి ఈ పులిహోర అనేది వచ్చింది.

0: సింపుల్గా ప్రయాణాలు అప్పట్లో తీసుకెళ్ళడానికి పసుపు నూనె కలిపి తాలింపు కూడా సపరేట్గా పట్టుకెళ్ళేవాళ్ళు, లేదంటే కలిపి తీసుకెళ్ళేవాళ్ళట. సో అది పులిహోర అంటే ఒక పవిత్రత, పులిహోర అంటే ఒక ఎమోషన్. ఎంత మాట్లాడుకున్నా తక్కువగానే ఉంటుంది, ఇంకాస్త మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి. జైష్ని హైదరాబాద్, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: This is the rhythm of the life.

so fine. You open up.

0: This is the rhythm of the life.
1: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్.

0: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
1: నాలాగా మీరు పులిహోర బ్యాచా? ఎస్, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. పులిహోర అంటే ఇష్టం లేనిది ఎవరికి చెప్పండి. చాలామందికి అదొక ఎమోషన్ని క్యారీ చేస్తూ ఉంటుంది. అదే పులిహోర తినాలి అనే ఎమోషన్ని క్యారీ చేస్తూ బిర్యానీ తినే బ్యాచ్ వాళ్ళు కూడా పులిహోర అంటే చచ్చేంత ఇష్టం అని చెప్పకుండా మానరు. అమ్మ చేసి పెట్టే పులిహోర, అమ్మమ్మ నానమ్మలు చేసి పెట్టే పులిహోర, గుడిలో పులిహోర, ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. పులిహోరలో చాలా రకాలు ఉన్నాయని ఇందాకే అనుకున్నాం. చింతపండు పులిహోర, నిమ్మకాయ పులిహోర, మామిడికాయ పులిహోర, దెబ్బకాయ పులిహోర, ఉసిరికాయ పులిహోర, గోంగూర పులిహోర, దానిమ్మ పులిహోర, ఆవకాయ పులిహోర, టమాటో పులిహోర. అసలు పులిహోరకి ముఖ్యంగా చేయి తిరిగిన ఎక్స్పర్ట్ ఉండి తీరాల్సిందే. అందరూ చూసినట్లుగా పులిహోర కలిపేశారంటే కాదు, ఆ కలిపే విధానం, ఆ చేసే విధానం, ఎవరు చేస్తే బాగుంటుందో వాళ్ళు చేస్తేనే బాగుంటుంది, అది సంగతి. ఇక పోపు పెట్టేటప్పుడు మాత్రం అన్నీ సమంగా వేగాలి. కొన్ని పల్లీలు సరిగ్గా వేగి వేయకుండా ఉన్నా, మినపగుళ్ళు వేగి వేయకుండా ఉన్నా, ఇంకా జీలకర్ర, ఆవాలు ఇవన్నీ కూడా సమంగా వేగాలి. ఎండుమిర్చి వేసినప్పుడు, పచ్చిమిర్చి వేసినప్పుడు, లాస్ట్లో ఇంగువ తాలింపుతో ఫినిష్ చేస్తూ ఉన్నప్పుడు చిటపటలాడుతూ కరివేపాకు, అప్పుడు వస్తుంది స్మెల్. తినాలి తినాలి, ఎప్పుడెప్పుడు తినేయాలి అని అనిపిస్తూ ఉంటుంది. దీనికోసం మనం నాణ్యమైన మంచి నూనెను యూస్ చేస్తే ఇంకా ఇంకా బాగుంటుంది. అందులోనూ కొంతమంది సొంటి వేస్తారు, మిరియాలు వేస్తారు, ఆవు పెట్టిన పులిహోర చేస్తారు కొంతమంది. అదే చెప్పాను కదా, పులిహోర చేయడానికి ఒక చేయి తిరిగిన ఎక్స్పర్ట్ కంపల్సరీగా ఉండాల్సిందే. అద్భుతం అద్భుతం అద్భుతం అంతే. అమోఘంగా ఉండే పులిహోర ఎవరు చేశారబ్బా అని అనుకోవాల్సిందే. అన్నింటికంటే అగ్రస్థానం అంటే చింతపండు పులిహోరదే. అందులోనూ ఆవు పెట్టిన పులిహోర సెకండ్ ప్లేస్లో ఉంటుందేమో, ఎవరికి వాళ్ళే చెప్పుకోవాల్సిందే. అందుకే అంతగా ఇష్టపడుతూ ఉంటారు పులిహోరను. కాబట్టి ప్రాచీన కాలం నుంచి దేవాలయాల్లో ప్రసాదంగా పెడుతూ వస్తున్నారు. ఇప్పటికీ తిరుపతితో సహా, సింహాచలంతో సహా, ఇలా పెద్ద పెద్ద గుడుల్లో కూడా ముఖ్యంగా అమ్మవారికి పెట్టే నైవేద్యాల్లో పులిహోర ప్రధాన పాత్రగా ఉంటుంది. ఇది కేవలం గుడి ప్రసాదం అనే కాదు, ప్రతి ఒక్కరు ఇంట్లో చేసుకునే ఈ పులిహోర. ఒక 10 మంది ఉన్నారు అని అంటే స్పెషల్ డిషెస్ చేస్తూ ఉన్నప్పుడు గారెలు, పాయసం, పులిహోర ఉండాల్సిందే, చేసి తీరాల్సిందే. ఏమంటారు? వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జీ రేణు.

0: మారింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలిలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: అసలు పులిహోరకున్న చరిత్ర గురించి క్లియర్గా మాట్లాడుకోవాలి అంటే, పులిహోర అనేది తెలుగు రాష్ట్రాల్లో, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో శతాబ్దాలుగా వస్తున్న సాంప్రదాయ వంటకం. ఇది కేవలం ఒక వంటకం మాత్రమే కాదు, సుమారు 2000 ఏళ్లకు పైగా మన సంస్కృతిలో భాగమై ఉంది. దేవాలయాల్లో నైవేద్యంగా, శుభకార్యాల్లో తప్పనిసరి వంటకంగా దీన్ని స్థానం, అగ్రస్థానం అనే చెప్పాలి. ఇక ఈ పేరు వెనుక ఉన్న అర్థం గురించి మాట్లాడుకుంటే, పులిహోర అనే పదం పులుపు ప్లస్ ఓరిగం అంటే అన్నం అనే రెండు పదాలని కలిపి ఈ పులిహోర అంటారన్నమాట. ఇంకా ఇదే కాకుండా మన

హిస్టరీలో కొన్ని ఆనవాళ్ళు కూడా ఉన్నాయి. అదేంటి అంటే, ఎవరైనా శ్రీరంగం వెళ్ళింటే అక్కడున్న శాసనాల్లో ఇది చూడొచ్చు. క్రీస్తు శకం 10వ శతాబ్దానికి చెందిన శ్రీరంగంలో ఆ ఆలయ శాసనాల్లో పులిగోరై, పులియోదరై అని కనిపిస్తుందిట. సో నేనైతే వెళ్ళాను కానీ ఇది చూడలేదు, బట్ ఈసారి మళ్ళీ వెళ్ళినప్పుడు ఖచ్చితంగా చూస్తాను. నిజంగా ఇలాంటివి తెలుసుకున్నప్పుడు మళ్ళీ మనం అక్కడికి వెళ్ళినప్పుడు మన శాసనాలు ఏవైతే ఉంటాయో చరిత్ర కోసం, మన తర్వాత తరాల వాళ్ళకి తెలియజేయడానికి, అవి మనం చదివితే గనక ఎక్కడికి వెళ్ళినా హిస్టారికల్ ప్లేసెస్కి కానీ టెంపుల్స్కి కానీ ఇలాంటి ఎన్నో విషయాలు మనకు తెలుస్తూ ఉంటాయి. ఇంకా ప్రాచీన పద్ధతి, ఆయుర్వేద ప్రాముఖ్యత చాలానే ఉంది పులిహోరకి. పూర్వకాలంలో బియ్యం నిల్వ ఉండేలా, అలాగే ప్రయాణాల్లో చెడిపోకుండా ఉండేందుకు చింతపండు గుజ్జు, నూనె, ఆవాలు, పచ్చిమిర్చి ఇలా మసాలాలు కలిపి అన్నాన్ని తయారు చేసి క్యారీ చేసేవాళ్ళు. ఇక ఆయుర్వేద ప్రాముఖ్యత గురించి చెప్పుకుంటే, ఆయుర్వేదం ప్రకారం చింతపండు, ఆవాలు, ఇంగువ, కరివేపాకు ఇవన్నీ కూడా శరీర ఉష్ణోగ్రతను సమతుల్యం చేయటానికి, అలాగే జీర్ణక్రియను మెరుగుపరచడానికి సహాయపడతాయి. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మనం ఇందాక చెప్పుకున్నాము టెంపుల్ స్టైల్ పులిహోర అని చెప్పి, ప్రత్యేకమైన రుచి. ఆ రుచికి కారణం అందులో వాడే ఆవాల పొడి మరియు ఇంగువ తాలింపు. కాలక్రమేణ పులిహోరకు అనేక మార్పులు వచ్చాయి, వాటి గురించి మాట్లాడుకుందాం నెక్స్ట్. మీరు వింటున్నారు జెష్ని హైదరాబాద్, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి FM Rainbow 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: బయట గుట్టు బయట పెట్టు చేతి పట్టును నీ కట్టు జారుతున్నది
1: కొత్త గుట్టు కొల్ల గుట్టు కోకనట్టులో రాబట్టు కొబ్బరున్నది
0: దాజిబెట్టి దోజిబెట్టు చాకు

0: ఒక మాట చెప్పన, ఇప్పుడే వేసవి మొదలయ్యింది. పైగా 7,000 రూపాయల కరెంటు బిల్లు కూడా వస్తోంది. భార్య సోలార్ ప్యానెల్ పెట్టించమని చెబుతోంది. ప్రభుత్వం సబ్సిడీ కూడా ఇస్తుందని అంటుంది. నేను అడిగిన వాళ్ళందరికీ కరెంటు బిల్ 0 వస్తుంది. ఈసారైతే పెట్టించే తీరుతాను. కరెంటు ఉచితంగా దొరికితే ఎందుకు తీసుకోకూడదు? మీరు కూడా పెట్టించండి. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. pmsuryaghar.gov.in.
1: FM Rainbow 101.9.

ఏం చేస్తాం, పుణ్యం కోసం ఎక్కడికైనా వెళ్దాము, అందులోనూ హాలిడేస్ అనుకుంటే ఎక్కడ చూసినా రష్యే. గుడికి వెళ్దామంటే రష్, హాయిగా హిల్ స్టేషన్కి వెళ్దామంటే రష్, అందరం కలిసి ఏదైనా హోటల్లో తిందామన్నా కూడా రష్యే. సాయంకాలం సరదాగా అలా సరదాగా తిరిగి వద్దామంటే కూడా ఎక్కడ చూసినా రష్యే కనిపిస్తుంది. రోడ్లన్నీ ట్రాఫిక్ మయం. అసలు ఒకప్పుడు ప్రశాంతత కోసం ఇల్లు దాటాల్సి వచ్చేది, ఇప్పుడు ఇంట్లో ఉండడమే ప్రశాంతంగా అనిపిస్తుంది. వాట్ యు సే? జష్ని హైదరాబాద్ వింటున్నారు ఆర్జే రేణుతో. అండ్ ఇవాళ మనం మాట్లాడుకుంటున్నాం పులిహోర గురించి. ఇదంతా ఎందుకు చెప్పాను అంటే, హ్యాపీగా ఇంట్లో కూర్చొని పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుంది కదా అని. ఎందుకు అని అంటే, మనం ఇవాళ చాలా చెప్పుకున్నాం పులిహోర గురించి. హిల్ స్టేషన్కి వెళ్ళినా రష్యే, ఎండలు, అందులోనూ టెంపరేచర్స్ ఎలా ఉంటున్నాయి. జూన్ ఫస్ట్ వీక్లోకి వచ్చేసాము, నెక్స్ట్ 10 డేస్లో మళ్ళీ ఎవరి హడావిడి వాళ్ళకే ఉంటుంది. కాబట్టి హ్యాపీగా ఈసారి వీకెండ్కి ఇంటిలో పాది పులిహోర చేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. తర్వాత ఎలా అనిపించిందో నాకు షేర్ చేసుకోండి. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

అదండి, మరి ఇవాళ మనం పులిహోర గురించి మాట్లాడుకున్నాం కదా, ఎప్పుడు పులిహోర చేసినా కూడా ఆర్జే రేణు గుర్తు రావాల్సిందే. వాట్ యు సే? వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. పులిహోర గురించి మాట్లాడుకున్నాం, అందులో ఉన్న టెక్నిక్స్, తయారీ విధానాలు, హిస్టరీ. స్పెషల్గా ఏదైనా మనం జస్ట్ని హైదరాబాద్లో మాట్లాడుకునేటప్పుడు హిస్టరీ గురించి మాట్లాడుకుంటూ ఉంటాం, కాబట్టి హిస్టరీ తెలుసుకున్నందుకు నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా మాట్లాడుకుందాం, 6 గంటల వరకు నేను మీతో పాటే ఉంటాను.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఈ ఏడాది ఎల్నినో పరిస్థితులపై రైతులకు అవగాహన కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తక్కువ నీరు వినియోగించుకునే పంటలను సాగు చేసేలా ప్రోత్సహించాలని సూచించారు. వర్షాకాల సన్నద్దతపై ముఖ్యమంత్రి సచివాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ సాయంత్రం కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటిస్తారు. కెరిమిరి మండలం కొత్తారి గ్రామంలో ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశ కార్యక్రమంలో పాల్గొని లబ్దిదారులతో ముఖాముఖి నిర్వహించిన అనంతరం రెండవ విడత ఇందిరమ్మ ఇళ్ల ప్రారంభోత్సవ పైలాన్ను ఆవిష్కరిస్తారని చెప్పారు. ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని బీజేపీ రాష్ట్ర అధ్యకులు ఎన్ రామచంద్రరావు అన్నారు. నాగోల్లో జరిగిన రంగారెడ్డి అర్బన్ జిల్లా బీజేపీ శిక్షణ శిబిరంలో మాట్లాడుతూ దేశవ్యాప్తంగా బీజేపీ ప్రజాదరణ పొందుతోందని, పార్టీకి అవకాశాలు లేవనుకున్న ప్రాంతాల్లో కూడా కార్యకర్తల కృషితో ఘన విజయాలు సాధిస్తోందన్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే ప్రతిభావంతులైన యువతకు కాంగ్రెస్ పార్టీ సువర్ణావకాశం కల్పిస్తోందని టీపీసీసీ అధ్యకులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీభవన్లో ఈరోజు జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ ఆలోచనల నుంచి పుట్టిన టాలెంట్ హంట్ వినూత్న కార్యక్రమం వివరాలను వెల్లడించారు. నీట్ యూజీ రీటెస్టును కంప్యూటర్ ఆధారిత పద్ధతి కాకుండా పాత ఓఎంఆర్ విధానంలోనే నిర్వహించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇప్పటికిప్పుడు పరీక్షా విధానాన్ని మార్చడం సాధ్యం కాదని, సమయాభావం వల్లనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. అలాగే పరీక్షల్లో తీసుకురావాల్సిన ఇతర సంస్కరణలపై జూలైలో విచారణ జరుపుతామని వెల్లడించింది. రీ ఎగ్జామ్ ఈ నెల 21వ తేదీన జరుగుతుంది. తెలంగాణలో కోటి మందికి పైగా కార్మికులకు పెంచిన కనీస వేతనాలు నేటి నుంచి అధికారికంగా అమల్లోకి వచ్చాయి. కేటగిరీల వారీగా కనీస వేతనాలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశవ్యాప్తంగా వేల కోట్ల రూపాయల లావాదేవీలు జరిపిన డఫాబెట్ ముఠాకు చెందిన 13 మందిని ఢిల్లీ, గుజరాత్, పంజాబ్లలో అరెస్టు చేసినట్టు తెలంగాణ సీఐడి చీఫ్ చారు సిన్హా వెల్లడించారు. ఫిలిప్పీన్స్, యూకే, దుబాయ్ కేంద్రాలుగా సాగుతున్న ఈ నెట్వర్క్కు సంబంధించి 46 మ్యూల్ బ్యాంకు ఖాతాలు సీజ్ చేశామన్నారు. తెలంగాణలో మరికొన్ని రోజులు అధిక ఉష్ణోగ్రతలు, అకాల వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఈరోజు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, నిజామాబాద్, జగిత్యాల, సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి, వనపర్తి, గద్వాల్, హైదరాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANNews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

నిజమే, అలాగే అందరి మనసుల్లో ప్రేమ కలిగితే ఎంత బాగుంటుంది కదా. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ప్రేమ గురించి మాట్లాడుకున్నాము. ఇవాళ ఒక స్పెషల్ డే ఉంది, అదేంటి తెలుసా? గ్లోబల్ పేరెంట్స్ డే. తల్లిదండ్రులే మనకి ఫస్ట్ గాడ్, తల్లిదండ్రులే దైవం. తెలుగులో ఇంగ్లీష్లో ఏది చెప్పినా కూడా అంటే అంత ప్రేమ ఉండాలి వాళ్ళ మీద. అంత ఇంకా నో వర్డ్స్, తర్వాత నేను చెప్తాను. ఇవాళ చాలా స్పెషల్ డేస్లే ఉన్నాయి, అందులోనూ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ డే, మిల్క్ డే. మిల్క్ అంటే ఇష్టం లేని వాళ్ళు, మిల్క్ పడని వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. ఏంటి డబ్బా పాలా అని వింటూ ఉంటాం కదా అప్పుడప్పుడు. వాటి అన్నింటి గురించి కూడా ఇలా సరదాగా మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఆర్ అంతా వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇలాగే మాటలన్నీ తీయగా ఉంటాయి, ఎందుకంటే ఇది డబుల్ కమిటా.

0: న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: FM Rainbow 101.9 డబుల్ కమిట వింటున్నారు. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాళ గ్లోబల్ పేరెంట్స్ డే. తల్లిదండ్రులు పిల్లల కోసం, పిల్లలు తల్లిదండ్రుల కోసం ఎప్పుడు ప్రేమగానే ఉంటారు. అయితే ఈ స్పెషల్ డే ఏంటి అంటే ఇంటర్నేషనల్ కాబట్టి ఇది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల కోసం ఎలా అయితే ప్రేమ చూపిస్తారో, పిల్లలు కూడా తల్లిదండ్రులకు రక్షణ మరియు జీవితకాల సహకారాన్ని గౌరవాన్ని ఇచ్చేందుకు ఈ దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటూ ఉంటారు. మనకైతే అంటే ఇండియాలో మాత్రం ఇలాంటి డేస్ సెలబ్రేట్ చేయడం అది ఉండదు. మనకి తెలీదు, జనరేషన్స్ నుంచి అది బాధ్యత అంటే పుట్టిన వాళ్ళు తల్లిదండ్రులను ఖచ్చితంగా చూడాలి అని చెప్పి. బట్ అదర్ దాన్ అదర్ కంట్రీస్లో చూస్తే వాళ్ళు ఒక్కొక్కసారి వీకెండ్స్లోనే పేరెంట్స్ని ఇట్లా కలుస్తూ ఉంటారు. అంటే ఇవన్నీ కూడా మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం కదా. మనకు స్టార్టింగ్లో

ఇవన్నీ విన్నప్పుడు కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇలాంటి డేని సెలబ్రేట్ చేసుకోవడం మాత్రం వాళ్ళకి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ డే కోసము చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తారంట. గ్లోబల్ పేరెంట్స్ డే అనేది వాళ్ళ తల్లిదండ్రులని కలిసి వాళ్ళకి కావాల్సినవన్నీ చూసి, అంటే వాళ్ళని సర్ప్రైజ్ చేసి, గ్యాదరింగ్స్, పార్టీస్, ఈవెంట్స్ ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారంట. సో ఈ డే స్పెషల్ ఇది, జూన్ 1న ఇంటర్నేషనల్గా ఈ డేని, పేరెంట్స్ డేని సెలబ్రేట్ చేస్తూ ఉంటారు. యాక్చువల్గా అనడం అయితే గ్లోబల్ పేరెంట్స్ డే అంటారు. అది సంగతి వింటూనే ఉండండి ఆకాశవాణి FM 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

పుట్టిన ప్రతి బిడ్డ కూడా లైఫ్లో మొదటగా తినే ఆహారం పాలు కదా. తల్లి బిడ్డ బాండింగ్ని పెంచేది కూడా పాలే. చాలా వరకు మనం చాలా షోస్లో కూడా చెప్పుకున్నాము, బిడ్డ ఎదుగుదలకు పాలు కూడా చాలా అవసరము, అందులోనూ తల్లి పాలు ఖచ్చితంగా ఇవ్వాల్సిందే అని చెప్పి పాల గురించి చెప్తూ ఉన్నాను కదా. ఎందుకు అంటే ఇవాళ ప్రపంచ పాల దినోత్సవం. ప్రతి ఒక్కరికి లైఫ్లో పోషకాహారంలో అలాగే వాళ్ళ ఎముకలు బలంగా ఉండడానికి పాలు చాలా అవసరం. ఏదో ఒక రకంగా మనం పాలని మన రోజువారీ ఆహారంలో తీసుకుంటూనే ఉంటాం. అది మార్నింగ్ లేసాక కాఫీ కావచ్చు, టీ కావచ్చు. ఇలాంటి ఈవినింగ్ టైంలో నాకు కూడా ఒక మంచి టీ తాగితే బాగుండు చిక్కటి పాలతో అనిపిస్తుంది. నిజంగానే ఇంకా టైం అవ్వలేదు అనుకోండి టీకి కాఫీలకి, అది పక్కన పెడితే ఇవాళ ప్రపంచ పాల దినోత్సవం కాబట్టి పాల యొక్క ప్రాముఖ్యత, పాలు తాగితే ఎటువంటి మేలు ఉంది ఆరోగ్యానికి, ఇవన్నీ మాట్లాడుకుందాము. పాలలో కూడా చాలా రకాలు ఉన్నాయి. ఓన్లీ మనము కొంతమంది గేదె పాలనే ఇష్టపడతారు, కొంతమంది అంటే లైక్ కౌ మిల్క్, బఫో మిల్క్, బఫెలో మిల్క్ కదా, ఈ రెండు రకాలు మనం యూజ్ చేస్తూ ఉంటాం. అవే కాకుండా ఇప్పుడు చాలామంది డైట్ చేస్తూ ఉన్నారు, అందులోనూ వీగన్ డైట్ అనేవాళ్ళు అసలు పాలు ముట్టుకోరు. కొంతమందికి పాలు అనేవి కూడా పడవు. చిన్నపిల్లల్ని లేదు పెద్దగా అయిన వాళ్ళని కూడా మీరు పాలు తాగరంటే ఏంటి డబ్బా పాలా అని అంటూ ఉంటారు చిన్నప్పుడు వాళ్ళని, వాళ్ళ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్స్ తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ అయితే. ఎనీవేస్, ఇక్కడ మనము డబ్బా పాల అని అనుకుంటే బ్రహ్మానందం గారు సినిమాలో కూడా కొన్ని డైలాగ్స్లో ఏంటి డబ్బా పాల అన్న విషయం కూడా మనం గుర్తు చేసుకోవచ్చు కదా. యా ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇక్కడ నేను వీగన్ గురించి చెప్తున్నాను కదా, కొంతమందికి పాలు పడవు. సో అప్పుడు సోయా పాలు, ఓట్స్ పాలు, బాదం పాలు, ఇలా రకరకాల పాలైతే వచ్చాయి. సో మరి ఏంటి ఈ పాలల్లో ఉన్న నిజాలు, అసలు పాలలో ఉన్న రకాలు, ఈ పాలు తీసుకుంటే మనకి ఏంటి బెనిఫిట్స్ అనేవి నెక్స్ట్ ఇంకొన్ని చెప్తాను. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. డబుల్ కమిటా వింటున్నారు, నేను ఆర్జే రేణు.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. అండ్ ఇవాళ మనము ఇంటర్నేషనల్ మిల్క్ డే గురించి మాట్లాడుకుంటూ ఉన్నాము. పాలు, పాల ప్రాముఖ్యత, పాలు తాగటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలని తెలియజేయడానికి ఈ డేనైతే మనము సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాము. ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లో ప్రతి ఒక్కరూ పాలను ఉపయోగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఈ పాలు వాడడం, పాలతో పాటు పెరుగు, నెయ్యి, వెన్న, ఐస్ క్రీమ్స్, ఈ డైరీ ఫుడ్స్, వీటన్నింటి తయారీలో కూడా ఖచ్చితంగా పాలు ఉండాల్సిందే. సో ఇవన్నింటి కోసమని వాడకం ఎక్కువగా ఉన్న దేశాలు లైక్ అమెరికా, ఇండియా, చైనా, వీళ్ళు ఎక్కువగా వాడుతూ ఉంటారు. మనం స్వీట్స్ చేయడంలో కూడా పాలు ఖచ్చితంగా ఉండాల్సిందే. అందుకే ఈ డేని మనము జూన్ 1st ఎవ్రీ ఇయర్ ఇంటర్నేషనల్ మిల్క్ డేగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉన్నాం. కొంతమందికి పాలు పడవని ఇందాకే అనుకున్నాం కదా, అంటే జీర్ణం కావు, అలాంటి వాళ్ళు నేను చెప్పినట్లుగా లైక్ ఆల్టర్నేటివ్ బాదం పాలు, సోయా మిల్క్ ఇట్లాంటివి. ఇంకొక విషయం తెలుసా, మొక్కలతో కూడా పాలు తయారు చేస్తూ ఉంటారట. సో ఇట్లాంటివి యూస్ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు అంటే రష్యాలో పాలు పుల్లగా అయిపోకుండా ఉండడానికి ఆ పాలల్లో కప్పల్ని వేసేవాళ్ళట. అలా కప్పను వేస్తే చాలు పాలు పుల్లగా అవ్వకుండా ఉంటాయి అని వాళ్ళు నమ్మేవారు. అలాగే మనం మిల్క్ ఇప్పుడు తీసుకునేటప్పుడు ఒకప్పుడైతే అందులో కొవ్వు శాతం ఎంత ఉంది ఏంటి అనేది అసలు చూసేవాళ్ళం కాదు. ఇప్పుడు మాత్రం లైక్ టోన్డ్ మిల్క్ అని లేదా స్టీమ్డ్ మిల్క్ అని రకరకాలుగా ఉంటున్నాయి. వీటన్నింటిని కూడా వాడుతున్నాం. అంటే కొవ్వు ఎక్కువగా ఉన్న పాలు, కొవ్వు తక్కువగా ఉన్న పాలు ఆరోగ్యానికి మంచివి కావు అని. అంటే కొంతమంది కొన్ని హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటాయి కదా.

అలాంటి వాళ్ళు కొంచెం కొవ్వు ఎక్కువగా ఉన్న పాలని అవాయిడ్ చేయాలని డాక్టర్స్ చెప్తుంటారు అని ఇలా కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఏదైనా కూడా పాల గురించి మాట్లాడుకుంటే ఎంతైనా తక్కువే. డే స్టార్ట్ అయ్యేది పాలతోనే, ఎండ్ అయ్యేది పాలతోనే. సో మార్నింగ్ ఓ టీ ఆర్ కాఫీతో పాలు ఉండాల్సిందే. రాత్రి పడుకునే ముందు కూడా ఓ గోరువెచ్చని గ్లాస్ పాలతో పడుకుంటే మంచిగా నిద్ర వస్తుంది అని కూడా మన నమ్మకం కదా. సో అందరికీ కూడా ఇంటర్నేషనల్ మిల్క్ డే శుభాకాంక్షలు. వింటూనే ఉండండి డబుల్ కమిటా, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

మనకి ఈ సాంగ్ రిక్వెస్ట్ వచ్చింది, ఎస్ఎంఎస్ చేశారు అపర్ణ కొత్తపేట నుంచి. సూపర్ సాంగ్ అపర్ణ, మీ సెలెక్షన్ బాగుంది, హోప్ మీరు విన్నారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ, అండ్ ఇవాళ టాపిక్స్ కూడా బాగున్నాయి అని మెసేజ్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నెక్స్ట్ ఇంకో మెసేజ్ కూడా వచ్చింది. హాయ్ రేణు, నేను శోభ మియాపూర్. ఓ శోభా గారు, గుడ్ ఆఫ్టర్.

థ్యాంక్స్ ఫర్ మెసేజింగ్ అండి. మీరు కూడా ఎవరైనా మెసేజెస్ చేస్తే నేను చదివి వినిపిస్తాను డెఫినెట్గా. అండ్ మరి ఇవాళ స్పెషల్ డేస్ గురించి మాట్లాడుకుంటున్నాము. డబుల్గా మీటా వింటున్నారు ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాళ క్యాన్సర్ సర్వైవర్స్ డే అట, నేషనల్ క్యాన్సర్ సర్వైవర్స్ డే. ప్రతి సంవత్సరం కూడా జూన్ 1 ఇది సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. అందరికీ క్యాన్సర్ అనగానే ఒక ఆ మాట వినగానే ఫస్ట్ భయం పుడుతుంది, ఎందుకంటే ఇంకా ప్రాణాలు అనేవి ఉండవు అని చెప్పి. సో అటువంటి భయాన్ని జయించిన వాళ్ళు, ఎవరైతే క్యాన్సర్ని జయించిన వాళ్ళు ఉంటారో ఆ ట్రీట్మెంట్ అంతా తీసుకొని, సో వాళ్ళని గౌరవించడానికి, వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని ఎవరైనా క్యాన్సర్ బారిన పడిన వాళ్ళు ఉంటే వాళ్ళు కూడా తొందరగా రికవర్ అవ్వగలుగుతారు. ఇది మందులేని జబ్బు కాదు అని తెలియచేయడానికి ఉన్నటువంటి ప్రత్యేకమైన రోజే ఈ క్యాన్సర్ సర్వైవర్స్ డే. సో జబ్బు ఇది అంటే మనం క్యాన్సర్ అనగానే ఇందాక అన్నట్టు భయం వస్తుంది, తర్వాత అసలు దీన్ని జయించలేము అని కొంచెం డిసప్పాయింట్మెంట్ కూడా వస్తుంది. కానీ ఎప్పుడైతే ట్రీట్మెంట్ స్టార్ట్ అవుతుందో అప్పుడు ఇది జయించలేని జబ్బు కాదని సకాలంలోనే గుర్తిస్తే చికిత్స ద్వారా ప్రాణాలు కాపాడుకోవచ్చని అవగాహన కల్పించడమే ఈ డే యొక్క ముఖ్య ఉద్దేశం. ఇంకా మాట్లాడుకుందాం, వింటున్నవనండి ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. డబుల్ కా మీటా వింటున్నారు, నేను ఆర్జే రేణు.

డబుల్ కమిటం వింటున్నారు. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. మనము ఇవాళ స్పెషల్ డేస్ ఏమున్నాయని ఈ గంటలో మాట్లాడుకుంటూ ఉంటాం కదా. ఇవాళ చాలామంది జయంతులు ఉన్నాయి, వర్ధంతులు ఉన్నాయి. అయితే మనం అంతా మ్యూజిక్ ప్రపంచం కాబట్టి ఇవాళ మన తెలుగులో వచ్చినటువంటి సినిమాల్లో అందులోనూ మంచి మంచి సాంగ్స్ వింటున్నాము. సో అలా చూస్తూ ఉంటే నాకు ఒకటి గుర్తొచ్చింది, ఇవాళ ఎస్వి కృష్ణారెడ్డి గారి బర్త్డే అని చెప్పి. సో ఎస్వి కృష్ణారెడ్డి గారు దర్శకులు, నటులు, సంగీత దర్శకులు, కథా రచయిత, నిర్మాత, గాయకుడు కూడా. ఆయన ఎన్నో సినిమాల్లో విభిన్నమైనటువంటి కథా రచనని, అలాగే ఫ్యామిలీ ఆడియన్స్, ఉమెన్ ఫ్యామిలీ ఆడియన్స్ని ఆయన బాగా ఆకట్టుకున్నారు. ఆయన వచ్చిన ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు లైక్ జగపతి బాబు గారు మెయిన్గా ఆయన ఎక్కువ సినిమాలు వచ్చాయి. అందులోనూ చెప్పాలి అని అంటే 90s అంటే 94, 96, 97 ఈ టైంలో ఆయన తీసినటువంటి సినిమాలన్నీ కూడా ప్రతి ఒక్క స్టోరీ చాలా డిఫరెంట్గా ఉండింది. ఎస్వి కృష్ణారెడ్డి గారికి బర్త్డే విషెస్ తెలియజేస్తూ ఆయన కంపోజ్ చేసి ఆయన డైరెక్ట్ చేసిన ఈ పాట వింటూనే ఉండండి. డబుల్ కమిట, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: నేను ఎం శ్రీనివాస్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, హైదరాబాద్. పిల్లల పరంగా మిస్సింగ్ చిల్డ్రన్స్ కానీ 0 to 18 ఇయర్స్ ఎటువంటి పిల్లలు మీకు కనపడినట్లయితే మీరు 1098కు కాల్ చేయండి. 24/7 అవైలబుల్ ఉంటుంది పిల్లల పరిరక్షణకై, హైదరాబాద్ డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్.
1: డబుల్ కమిటా వింటున్నారు. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. అది 2000 సెప్టెంబర్ 19, ఆస్ట్రేలియాలోని సిడ్నీ నగరం. ఒలింపిక్స్ బహుమతి ప్రధానోత్సవం వేదికపై భారత జాతీయ జెండా ఎగిరింది. కళ్ళల్లో అంతులేని ఆనందం, బయటకు చెప్పలేని భావోద్వేగంతో 25 వయసున ఒక అచ్చ తెలుగు బిడ్డ గర్వంగా ఆ వేదిక పైన నిలబడింది. ప్రపంచానికి మరోవైపు భారత్లో కూడా దాదాపు అదే తరహా వాతావరణం కనిపించింది. ఆ అమ్మాయి సృష్టించిన కొత్త చరిత్ర గురించి అంతటా చర్చే. ఇంకా చెప్పాలి అనంటే భారత్కి భేటీ అంటూ అప్పటి దేశ ప్రధాని వాజ్పేయి గారు ఆవిడ్ని కొనియాడారు. తను ఎవరో కాదు, కరణం మల్లేశ్వరి. మన ఇండియాకి వచ్చినటువంటి ఒలింపిక్ పథకాల్లో దీని గురించే మనం ముందుగా మాట్లాడుకుంటాం ఈరోజు ఆవిడ పుట్టినరోజు సందర్భంగా. అండ్ ఇప్పుడు అయితే ఎన్నో ఆపర్చునిటీస్ వస్తున్నాయి స్పోర్ట్స్లో. అంటే 2000, ఇప్పుడు 25 ఇయర్స్ తర్వాత మనం మాట్లాడుకుంటున్నాము ఆ సందర్భం గురించి. ఎన్నో అవకాశాలు అయితే పెరుగుతూ ఉన్నాయి, కానీ ఇంకా కూడా అమ్మాయిలు స్పోర్ట్స్లోకి ముందుకు రావడానికి సరైన ఆపర్చునిటీస్ ఎలా ఉన్నాయి తెలుసుకోవడానికి అండ్ వాటిని కరెక్ట్ వేలో వెళ్ళడానికి మాత్రం మనకి ఇంకా ఎక్కువ మెడల్స్ అయితే రావట్లేదు. బట్ ఇక్కడ ఇంకొక విషయం కూడా మనం చెప్పుకోవాలి. అదేవిధంగా అంటే కాయిన్కి 2 సైడ్స్ ఉన్నట్టుగా ఇంకోవైపు మనం సాధిస్తున్నాము, సాధించినటువంటి ప్రగతిని మన దాకా వస్తుందా అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్గా ఉంది. ఏదేమైనా కరణం మల్లేశ్వరి గారు అయితే ఎంతోమంది స్పోర్ట్స్ గర్ల్స్కి ఇన్స్పిరేషన్గా ఎప్పుడూ ఉంటారు. సో ఈరోజు ఆవిడ బర్త్డే సందర్భంగా మనం ఆవిడ్ని ఒకసారి గుర్తు చేసుకుంటూ ఉన్నాము, తను ఇండియాకి సాధించిన మెడల్ గురించి కూడా. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జే రేణు.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాలగని
0: మధుర గానాల మనోరంజని
1: మన జనరంజని
2: మనసునే మీటకే నేస్తమా
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852

0: FM Rainbow 101.9 Musically yours.
1: ఆకాశవాణి 101.9 మెగాహెర్ట్స్ మరి కాసేపట్లో న్యూస్ హెడ్లైన్స్ వింటారు.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్ ఈరోజు న్యూఢిల్లీలో ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఇరు దేశాల మధ్య చారిత్రక నాగరిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై ఈ చర్చలు జరిగాయి. భద్రత, అనుసంధానంతో సహా మ్యాన్మార్ భారత్ల మధ్య సంబంధాల్లోని అన్ని అంశాలపై ఈ చర్చలు జరిగాయి. మధ్యప్రదేశ్లోని రామ్సియా గ్రామంలో వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు దేశవ్యాప్త ఖేత్ బచావ్ అభియాన్ ప్రచారాన్ని ప్రారంభించారు. ఈ ప్రచారం ఒక నెల రోజుల పాటు కొనసాగుతుంది. వ్యవసాయ భూములను పరిరక్షించడం, రైతుల్లో శాస్త్రీయ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం దీని లక్ష్యం. 22వ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో భారత్ హాంకాంగ్లో చారిత్రాత్మక ప్రదర్శన కనబర్చింది. 10 స్వర్ణాలు, 5 రజతాలు, 4 కాంస్యాలతో సహా మొత్తం 19 పతకాలు సాధించి పట్టికలో 2వ స్థానంలో నిలిచింది. ప్రముఖ గాయని సుమన్ కళ్యాణ్పూర్ మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సుమన్ కళ్యాణ్పూర్ మధురమైన స్వరం, హృద్యమైన గానం సాంస్కృతిక ప్రపంచాన్ని సుసంపన్నం చేశాయని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో తెలిపారు. రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే యూరియా మొత్తాన్ని తెలంగాణ రైతులకే కేటాయించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తెలిపారు. వర్షాకాలం సన్నద్దతపై ఈరోజు ఉదయం సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి పలు అంశాలపై అధికారులకు మార్గనిర్దేశం చేశారు. రాష్ట ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మల్లు ఈరోజు ఢిల్లీలో అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గేతో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ఇటీవల జార్ఖండ్ పర్యటనకు వెళ్లిన భట్టి విక్రమార్క అక్కడ తాను పరిశీలించిన కాంగ్రెస్ పార్టీ వ్యవహారాలు, తాజా రాజకీయ పరిణామాలను ఈ సందర్భంగా ఖర్గేకు నివేదించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన అవినీతి, అక్రమాల బాటలోనే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా పయనిస్తూ తెలంగాణ ప్రజానీకాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెడుతోందని బీజేపీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తీవ్రంగా విమర్శించారు. ధాన్యం సేకరణలో ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా దళారులు దోచుకుంటుంటే అన్నదాతలు నష్టపోతున్నారని, అకాల వర్షాల ముప్పు పొంచి ఉన్నప్పటికీ రాష్ట ప్రభుత్వం మొద్దునిద్ర వీడడం లేదని ఆయన మండిపడ్డారు.

ಗುಜರಾತ್, ಕೇರಳ, ಮಾಹೆ, ಲಕ್ಷದ್ವೀಪ್, ನಾಗಾಲ್ಯಾಂಡ್, ಮಣಿಪುರ್, ತ್ರಿಪುರ, ಒಡಿಶಾ, ಕರ್ನಾಟಕ, ತಮಿಳುನಾಡು, ಪುದುಚೇರಿ, ಪಶ್ಚಿಮ ಮಧ್ಯಪ್ರದೇಶ್ಲಲೋ ಈರೋಜು భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలియజేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _ HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ఒక్క శ్రీ చైతన్య నుండి
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా అన్నట్టుగా చాలా మంది లైఫ్ ఇలానే గడిచిపోతుంది. రేపు ఎలా ఉన్నావు, ఓకే బాగున్నాను అనుకోవాలి, ఎందుకంటే ఇవాళ 1వ తారీఖు వచ్చింది. సో మనము మళ్ళీ 31వ తారీఖు గురించి వెయిట్ చేస్తూనే ఉంటాం. సరే, శాలరీ వస్తుంది, అయిపోతుంది, మళ్ళీ నెలాఖరు కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. లైఫ్ అంతా ఇలాగే గడిచిపోతుంది. రేపు అనే ఆశ కూడా ఒకటి ఉంటుంది కదా, ఆ రేపు అనే ఆశ నేను, నా కుటుంబం, నా కుటుంబం కోసం నా ఇన్వెస్ట్మెంట్ రైట్ కరెక్ట్ ఇవన్నీ మాట్లాడుకుంటే, రైట్ వేలో మనం వెళ్తున్నామా, రాంగ్ వేలో వెళ్తున్నామా, లేదు రైట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా, రాంగ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామా అనే దాని గురించి మనం మాట్లాడుకోవాలి. అదే ఆ పాయింట్ గురించే చెప్తున్నాను. అసలు ఇన్వెస్ట్ ఇండియా అంటే ఏంటి, మరి ఇన్వెస్ట్ ఇండియాలో మనం ఎప్పుడు ఏం మాట్లాడుకుంటూ ఉంటాం, అవన్నీ రెగ్యులర్గా వినేవాళ్ళకి తెలుసు. కొత్తగా వినేవాళ్ళ కోసం ఇవాళ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. ఏంటి అంటే, ఇవాళ మాట్లాడుకోబోయేది కూడా అదే, ఇన్వెస్ట్ ఇండియాలో అసలు మనం ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి. సరే, ఒక టాప్ 10 ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏంటి, వాటిలో లాభాలు ఎలా వస్తాయి, మనం కష్టపడిన రూపాయిని ఇంకో రూపాయిగా డబుల్ చేయడానికి ఏం చేయాలి అనేది చెప్తాను. మధ్యతరగతి వాళ్ళం బాస్, మనం ఈరోజు సంపాదించిన రూపాయిని రేపు దాచుకోవాలి, మన కోసం కాదు మన తర్వాత తరం కోసం దాచాలి అని ఆలోచించే వాళ్ళం కాబట్టి మాట్లాడుకుందాం. ఇన్వెస్ట్ ఇండియా వింటున్నారు, నేను ఆర్జే రేణు ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: ರೇನ್ಬೋ 101.9.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. లైఫ్ మనకు ఎన్నో ఆప్షన్స్ ఇస్తుంది, వాటన్నింటినీ రైట్ టైంలో మనం చూస్ చేసుకోవటమే మన ఫ్యూచర్. అదే ఇన్వెస్ట్మెంట్లో కూడా ఉంటుంది. ఈరోజు సంపాదించిన రూపాయికి రేపు పెట్టుబడి రావాలి అంటే రైట్ టైం, రైట్ ఇన్వెస్ట్మెంట్ అనేది ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్. మన ఫైనాన్షియల్ ఫ్యూచర్ బాగుండాలంటే సరైన స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేయాలి. అదే ఇన్వెస్ట్ ఇండియా చెబుతున్న విషయం. మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగు.

మంగళమయం. సంపాదన, ఆర్థిక లక్ష్యాలు, వయస్సు, భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకోవాలి. ప్రస్తుతం ఇండియాలో చాలా రకాల ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. మీరు ఎవరు రిస్క్ తీసుకొని హై రిటర్న్స్ కావాలి అని అనుకోరు కదా. కాకపోతే మనము తక్కువ రిటర్న్స్ వచ్చినా చాలు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. లేదు, లాంగ్ టర్మ్ ఆప్షన్స్ కూడా ఉంటాయి. కానీ చాలామంది ఇప్పుడు ఏం చేస్తున్నారంటే షార్ట్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసి హై రిటర్న్స్ని కోరుకుంటూ ఉన్నారు. ఏదేమైనా మన స్కీమ్స్ అన్నీ కూడా ఈరోజు డిస్కస్ చేసుకుందాము. అయితే ఇందులో గవర్నమెంట్ మనకి ఇస్తున్నటువంటి ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయి. ఇన్వెస్ట్ ఇండియా, మేక్ ఇన్ ఇండియాలో భాగంగా భారత ప్రభుత్వం అందిస్తున్న ఎన్నో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ గురించి ఈ గంటలో మాట్లాడుకోబోతున్నాం. ఎందుకంటే ఇది ఇన్వెస్ట్ ఇండియా. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.

ఇన్వెస్ట్ ఇండియా వింటున్నారు. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇన్వెస్ట్మెంట్ అనగానే మనకు గుర్తుకొచ్చేది ఇన్సూరెన్స్, సేవింగ్స్, వాటిలో పాపులర్గా ఉన్న సేవింగ్స్ థీమ్స్. అవి కుటుంబాన్ని రక్షిస్తాయి, ఆర్థికంగా మెచ్యూరిటీ సమయంలో లంసమ్ అమౌంట్ వస్తుంది. పాలసీ ఆదాయ పన్ను చట్టంలో మనకి తెలిసిందే, ట్యాక్స్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి అని. సో ఫస్ట్ దీని గురించే మనం ఆలోచిస్తాం. బట్ నెక్స్ట్ ది గోల్డ్ ఇన్వెస్ట్మెంట్. ఇండియాలో గోల్డ్కి ఉన్నంత డిమాండ్ ప్రపంచంలో ఎక్కడా లేదు. గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో మనం ఈజీగా, అంటే ఎవరైనా కూడా ఇన్వెస్ట్మెంట్ చేయండి అని అంటే గోల్డ్ మీద ఈజీగా చేసేస్తూ ఉంటారు. అయితే ఇది మనం కష్టకాలంలో ఈజీగా అమ్మేసుకోవచ్చు. మనం మధ్యతరగతి మనుషులం బాస్, ఏదైనా కష్టం వచ్చిందంటే ఒంటి మీద బంగారం తాకట్టు పెట్టి ఆ కష్టం నుంచి బయటపడతాం. కాబట్టి ఇండియాలో గోల్డెన్ ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా చాలా మనల్ని రక్షిస్తుంది. అలాగే ఇవి నాణాలు లేదా నగలు, అంటే ఫిజికల్ గోల్డ్ మాత్రమే కాకుండా ఈటీఎఫ్లు, గోల్డ్ బాండ్లు కూడా మనం పెట్టుబడి పెట్టుకోవచ్చు. బంగారం ధరలు పెరుగుతున్నాయి, ఇన్వెస్ట్మెంట్ చేసుకుంటే భూమి బంగారం ఎప్పుడు ఇదవ్వదు అని అంటూ ఉంటారు కదా. ఇంకొన్ని ఇన్వెస్ట్మెంట్ ఐడియాస్ మాట్లాడుకుందాము. ఇన్వెస్ట్మెంట్ ఇండియా వింటున్నారు, నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.
2: ఇన్వెస్ట్ ఇండియా వింటున్నారు. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. ఇవాళ మనకి చాలా మెసేజెస్ వస్తున్నాయి, సో చిన్న మెసేజ్ అయితే ఇక్కడ మీకోసం చదివి వినిపిస్తాను. హాయ్ రేణు గారు, దిస్ ఈజ్ జై ఫ్రమ్ మెహదీపట్నం. మీరు భలే మాట్లాడుతున్నారు మేడం. ప్లీజ్ మీరందరూ ఒక మంచి పని చేయాలి అని. వన్ మెసేజ్ ఫర్ ఎవ్రీ వన్ అని ఉంది. పాటల సెలెక్షన్ సూపర్. వన్ మెసేజ్ ఫర్ ఎవ్రీ వన్, దయచేసి ఇంటి బయట అండ్ టెర్రస్ మీద బౌల్స్ పెట్టి వాటర్ పెట్టండి అని అందరికీ చెప్పండి. ఎందుకంటే కుక్కలు, పిల్లులు, పక్షుల కోసం ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి. స్టే హైడ్రేటెడ్ ఆల్. ఎండలు

అడిగే వరకు ఎలా ఉన్నారు అని అడగవద్దు ఎవరు. ప్లీజ్ ప్లే వాళ్ళు కనుల దానా కుదిరితే. ఓకే, డెఫినెట్గా ప్లే చేస్తాను జై. థ్యాంక్ యూ సో మచ్, మంచి మెసేజ్ చేశారు. అండ్ మూసాపేట మహబూబ్ నగర్ డిస్టిక్, ఎం నరేష్, రోజా, శిరీష, ఓంకార్, లక్ష్మి నరసింహ, సూపర్ సాంగ్స్ వినిపిస్తున్నారు, థ్యాంక్ యూ మేడం. విజయ ఇంకొక నేమ్ మెన్షన్ చేశారు మహబూబ్ నగర్ నుంచి, నరేష్ గారు పంపించిన మెసేజ్, థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అది సంగతి. ఎస్ఎంఎస్ల విషయానికి వస్తే అది. ఇక మనం మాట్లాడుకుంటున్న టాపిక్లోకి వెళ్ళిపోతే, ఇవాళ ఇన్వెస్ట్ ఇండియా కదా మండే, సో ఎలా ఇన్వెస్ట్ చేయాలి ఏంటి అనే విషయాలు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము. అందులోనూ ఇవాళ ఎలాంటి స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తే బాగుంటుంది అని కూడా మనం మాట్లాడుకుంటున్నాం, కాబట్టి దాని గురించి నేను ఇంకొన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. రైట్ టైంలో మనం రైట్ పర్సన్ చేత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ వినడం, సెలెక్ట్ చేసుకోవడం చేస్తే మంచిది కదా. ఎందుకు అంటే మనకి కరెక్ట్ పర్సన్ కరెక్ట్ గైడెన్స్ ఇవ్వకపోతే మన ఇన్వెస్ట్మెంట్ అంతా లాస్ అయిపోతాము. ఇండియాలో గోల్డ్ తర్వాత మ్యూచువల్ ఫండ్స్ని చాలామంది ఇన్వెస్టర్ సెలెక్టర్గా చేసుకుంటున్నారు. ఇక స్టాక్ బాండ్స్ ఈ రెండిట్లో పెట్టుబడి పెడుతూ ఉన్నారు. అయితే హై రిస్క్ హై రిటర్న్స్ అంటూ ఉంటారు. టైం టు టైం, డే టు డేట్ ఇలా ఆప్షన్స్ కూడా ఉంటాయి. వీక్లీ వీక్లీ ఇన్వెస్ట్మెంట్స్ అని, డే టు డే అని, ఇలా రకరకాలుగా ఉంటాయి. బట్ ఇవన్నీ కూడా అంటే ఎప్పుడు కూడా మనకి మ్యూచువల్ ఫండ్స్ యాడ్స్ వింటూ ఉన్నప్పుడు కూడా సబ్జెక్టు రిస్క్ అని సంథింగ్ టకటకటకటక మెసేజ్ వస్తుంది కదా, అదంతా తీరిగ్గా చదువుకొని మీరు ఇన్వెస్ట్ చేయండి. నేను చెప్తున్నానో, పక్కింటి వాళ్ళు చెప్తున్నారనో, ఎదురింటి వాళ్ళు చెప్తున్నారనో, ఇన్వెస్టర్స్ చెప్తున్నారనో కాదు. మీ దగ్గర కొంత డబ్బు ఉంది, అది రేపటి కోసం మీరు దాన్ని డబ్బులు చేయాలనుకుంటున్నారు. సో ఎటువంటి వాటిల్లో ఇన్వెస్ట్ చేస్తే మంచిది అని మీకు మీరుగా సొంత నిర్ణయం తీసుకొని చేయాల్సిన పని ఇది. సో మనం ఇన్వెస్ట్ ఇండియా గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి నెక్స్ట్ భారత ప్రభుత్వం మనకిస్తున్నటువంటి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఏంటి మాట్లాడుకుందాం. వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం. నేను ఆర్జీ రేణు. ఎఫ్ఎం రెయిన్బో 101.9.

నేను అర్జే రేణు, మీరు వింటున్నారు ఇన్వెస్ట్ ఇండియా. ఇవాళ మనం ఎందులో ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అనే విషయాలు మాట్లాడుకుంటూ ఉన్నాం. ఇప్పుడు ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ రియల్ ఎస్టేట్ మనకు చాలా మంచి ఇన్వెస్ట్మెంట్ అని చెప్తూ ఉంటారు. రియల్ ఎస్టేట్లో డబ్బులు సంపాదించుకోవచ్చు బాగా అని అంటూ ఉంటారు. కమర్షియల్ రెసిడెన్షియల్ ప్రాపర్టీలు వాటికి పెరుగుతున్న డిమాండ్లు ఆర్థిక స్థిరత్వాన్ని మనకి ఇస్తూ ఉంటాయి. అయితే మనకి ఇవి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు కూడా ఇవి ఈ ఆస్తులు అనేవి కాపాడుతూ ఉంటాయి, పిల్లల చదువుల కోసమో వాళ్ళ పెళ్లి కోసమో ఇలా. అయితే మనం మధ్యతరగతి వాళ్ళం బాస్, మధ్యతరగతి వాళ్ళ కోసం, అందులోనూ ఆడపిల్లలు ఉన్న వాళ్ళ కోసం, రేపు ఆడపిల్లలు పెద్ద అయిన తర్వాత వాళ్లకు అండగా ఉండడానికి ఏంటి భరోసా ఇన్వెస్ట్మెంట్ ఏంటి అని ఆలోచించినప్పుడు మనకి భారత ప్రభుత్వం అందిస్తున్నటువంటి సుకన్య సమృద్ధి యోజన అనేది ఒక మంచి ప్లాన్ అని చెప్పొచ్చు. ఇందులో చిన్నగా మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, కానీ మంచి రిటర్న్స్ వస్తాయి. అందులోనూ మనకి ఆదాయ పన్ను మినహాయింపు కూడా ఉంటుంది. సింపుల్గా మనం కట్టుకొని, అంటే పుట్టిన వెంటనే అకౌంట్ ఓపెన్ చేసుకొని 18 ఇయర్స్ వరకు మనం ఈ పాలసీ అనేది ఫాలో అవ్వచ్చు. అండ్ కొన్ని బ్యాంకుల్లో, అలాగే గవర్నమెంట్ బ్యాంక్స్లో, నెక్స్ట్ పోస్ట్ ఆఫీస్లో ఉండే కొన్ని పాలసీలు స్పెషల్గా ఉమెన్కి, వర్క్ చేయని వాళ్ళకి కూడా మంచి రిటర్న్స్ వచ్చే కొన్ని పాలసీలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా మనం పోస్ట్ ఆఫీస్కి వెళ్ళినట్లయితే అక్కడ డీటెయిల్గా తెలుసుకోవచ్చు. చిన్న మొత్తంలో

0: మనము ఇన్వెస్ట్ చేసుకోవాలి డబ్బు రూపంలో అనుకుంటే ఇవి. ఇక నెక్స్ట్ నేషనల్ పెన్షన్ స్కీమ్, రిటైర్మెంట్ సేవింగ్స్ స్కీము, భవిష్యత్తు కోసం పెన్షన్ ఫండ్ బిల్డ్ చేస్తుంది, ఎన్నో ప్రయోజనాలని కూడా ఇస్తుంది. మార్కెటింగ్ లింక్డ్ డైరెక్టర్స్ తర్వాత, పదవీ విరమణ అయిన తర్వాత కూడా మనము కొన్ని స్కీమ్స్ తీసుకుంటే గనక మనకి ఎలా అయితే అంటే ప్రభుత్వ ఉద్యోగులకనే కాకుండా ప్రైవేట్ ఉద్యోగస్తులకి కూడా ఇన్సూరెన్స్తో పాటుగా మంత్లీ కొంచెం ఇన్కమ్ వచ్చేలాగా కొన్ని ఇన్కమ్స్ అనేవి మనకి ఇస్తున్నాయి. ఇన్వెస్ట్మెంట్ ఇండియాలో భాగంగా భారత ప్రభుత్వం అందిస్తుంది. అందులో రిజర్వ్ బ్యాంక్ కూడా కొన్ని మనకు హామీలు ఇస్తూ ఉంది. వాటన్నింటి రేట్స్ కూడా చాలా బెటర్గా ఉంటాయి. అయితే ఇక్కడ మనకి రిటర్న్స్ మంచిగా రావాలి, మన ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు వాళ్ళ మీద ఏదైనా ఫిక్స్డ్ చేయాలి అంటే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ పేరు మీద చేయడం మంచిదని ఇన్వెస్టర్ నిపుణులు చెప్తున్నారు. బికాస్ వడ్డీ రేటు బాగుంటుంది కాబట్టి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ మీద ఏదైనా మనం ఇన్వెస్ట్ చేసుకొని రైట్ టైంలో రైట్ సలహా మేరకు మనము మన ఓన్ రిస్క్తో ఇవన్నీ చేయాలి. అదే మనం చెప్పే ముఖ్య ఉద్దేశం. ఈరోజు బాగున్నాం, మరి రేపు ఎలా ఉంటుంది అనేది మనకు తెలియదు కదా. అందుకనే మనము డబ్బు రూపంలో, భూమి రూపంలో, తర్వాత ఫండ్స్ రూపంలో, ఇంకా బంగారం రూపంలో ఇట్లా ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాము. సో అందులో ఇవి ఉన్న ఆప్షన్స్. ఇంకా మాట్లాడుకుందాం, వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9, రెయిన్బోతో జీవితం రంగులమయం.
1: FM Rainbow 101.9.

0: decided to join the Indian Navy as a career. Unmarried men and women candidates can apply online to become permanent commissioned officers in executive and technical branches under 10+2 BTech Cadet Entry Scheme. Entry opening from 3rd January 2026. Last date for submission is 19th January 2026. For more detail, visit www.joinindiannavy.gov.in. Indian Navy, an ocean of opportunity.
1: ఇన్వెస్ట్ ఇండియా వింటున్నారు. నేను ఆర్జే రేణు, ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. రైట్ టైంలో రైట్ ఇన్వెస్ట్మెంట్, ఆ చాయిస్ తీసుకోవటం చాలా చాలా ఇంపార్టెంట్. ఇంకా లాస్ట్ వన్ పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పిఎఫ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ అనేది మనకి చాలా బాగుంటుంది అని ఇన్వెస్టర్స్ చెప్తూ ఉంటారు. బట్ ఏదేమైనా కూడా మనం ఇందాక అనుకున్నట్టుగా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళకి, ఆడపిల్లలకి, ముఖ్యంగా సీనియర్ సిటిజన్స్కి ఎటువంటి ఆప్షన్స్ ఉన్నాయి, భారత ప్రభుత్వం ఎటువంటి ఆప్షన్స్ని ఇస్తోంది, ఎటువంటి వడ్డీ రేట్లను ఇస్తోంది అనేది, మనము మన ఓన్గా ఎలా ఇన్వెస్ట్ చేస్తాము, ఎవరి ద్వారా ఇన్వెస్ట్ చేస్తాము, మనకి సలహా ఇచ్చేవాళ్ళు ఆ ఇన్వెస్టర్స్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు కదా, త్రూ వాళ్ళు ఎలా చెప్తున్నారు అనేది ఒకటికి 10 సార్లు కాదు 100 సార్లు మీకు మీరుగా సొంత నిర్ణయం తీసుకొని ఇన్వెస్ట్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ ఇన్వెస్ట్ ఇండియాలో మనం ఎవ్రీ మండే మాట్లాడుకుంటూ ఉంటాము 4 to 5. నేను ఆర్జే రేణు, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం.
2: FM Rainbow 101.9.
0: Decided to join the Indian Navy as a career. Unmarried men and women candidates can apply online to become permanent commissioned officers in executive and technical branches under 10+2 BTech Cadet Entry Scheme. Entry opening from 3rd January 2026. Last date for submission is 19th January 2026. For more detail, visit www.joinindiannavy.gov.in. Indian Navy, an ocean of opportunity.
2: FM Rainbow 101.9.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. రాజ్యసభలో 27 స్థానాలకు, 3 రాష్ట్రాల శాసన మండళ్లకు ఎన్నికలు నిర్వహించనున్నట్టు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఈరోజు ఉదయం 11 గంటల నుంచి నామినేషన్ల దాఖలు అధికారికంగా ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, గుజరాత్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, రాజస్థాన్, అరుణాచల్ ప్రదేశ్, కర్ణాటక, మిజోరం రాష్ట్రాల నుంచి ద్వైవార్షిక ఎన్నికల ద్వారా 24 రాజ్యసభ స్థానాలు భర్తీ అవుతాయి. రెండవ భారత ఆస్టేలియా రక్షణ మంత్రుల చర్చలు ఈరోజు న్యూఢిల్లీలో జరిగాయి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, ఆస్టేలియా రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ఈ చర్చలకు సహాధ్యక్షత వహించారు. ద్వైపాక్షిక రక్షణ సహకారం పూర్తి స్థాయిని సమీక్షించామని, దానిని మరింత పెంపొందించే మార్గాలపై చర్చించామని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ ఈరోజు న్యూఢిల్లీలో జలరంగంలో పరిశోధన అభివృద్దిపై ఒక జాతీయ వర్క్షాప్ను సంయుక్తంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాటిల్ మాట్లాడుతూ, నీటి కొరత పరిష్కారాలపై ఈ వర్క్షాప్లో విస్తృతంగా చర్చిస్తారని అన్నారు. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చింది. ఇది ఇరు దేశాల మధ్య ఆర్థిక వ్యూహాత్మక సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందని వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. రామగుండం ఫెర్టిలైజర్స్ ఫ్యాక్టరీ నుంచి ఉత్పత్తి అయ్యే యూరియా మొత్తాన్ని తెలంగాణ రైతులకే కేటాయించాలని, కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు తెలిపారు. మణుగూరు రామగుండం బ్రాడ్గేజ్ రైల్వే లైన్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపడం పట్ల తెలంగాణ జనసమితి రాష్ట ప్రధాన కార్యదర్శి గోపగాని శంకర్రావు, నాయకులు మాదాసు శ్రీనివాసరావు, దేవదానం కృతజ్ఞతలు తెలియజేశారు. తమ పార్టీ తరపున ఈ రైల్వే లైన్ కోసం 2018 నుంచి ప్రధానమంత్రి, రైల్వే శాఖ మంత్రులకు పలుమార్లు ఢిల్లీకి వెళ్లి విజ్ఞాపనలు సమర్పించామని వెల్లడించారు. ఈరోజు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలియజేసింది. రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. 22వ ఆసియా అండర్-20 అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో 10 స్వర్ణాలతో సహా 19 పతకాలు గెలుచుకున్న భారత బృందాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ అద్భుతమైన ప్రదర్శన భారత యువ క్రీడాకారుల పట్టుదల, నైపుణ్యాన్ని ప్రతిబింబిస్తోందని ప్రధానమంత్రి సోషల్ మీడియా పోస్టులో పేర్కొన్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AARNews_HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: FM Rainbow 101.9.
1: నేను ఆర్జీ రేణు, మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. తాజా తాజా సమయం, తాజా ట్యూన్స్ వినే సమయం. 5 to 6 లేటెస్ట్ మూవీ సాంగ్స్ వింటాము. సో సూతింగ్ సాంగ్స్ అయితే ఈ ఆర్లో మనం వినబోతున్నాము.

0: మీరు కూడా మీకు ఎలాంటి పాటలు అంటే ఇష్టం, ఏంటి బయట వెదర్ ఎలా ఉంది ఏంటి, ఏవైనా మంచి మెసేజ్ పంపించాలి అనుకుంటే మీరు మెసేజ్ కూడా చేయొచ్చు. అండ్ వింటూనే ఉండండి ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. ఫస్ట్ వస్తున్న సాంగ్ వచ్చేసి కానున్న కళ్యాణం సీతారామం మూవీలోంచి, సూపర్ సాంగ్ కదా. సో ఎంజాయ్ చేసేద్దాం సాంగ్ వినేసి. అండ్ మీరు కూడా వింటూనే ఉండండి.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.
2: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
3: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.
1: గతంలో హుకుమ్ సింగ్ ని ఇంటి వాళ్ళు కుడుకుడు దాస్ అని పిలిచేవారు. ఎందుకంటే లైట్ ఫ్యాన్ ఆన్ చేసి ఉంటే చూసి అందరిపై అరిచేవారు.
2: అరే రాము, ఈ ఫ్యాన్ ఎందుకు తిరుగుతుంది? ఏంటి, కరెంటు బిల్ ని బాబు కడతాడా?
1: కానీ ఇప్పుడు అందరూ ప్యారెలాల్ అని పిలుస్తారు. ఎందుకంటే ఆయన సోలార్ ప్యానెల్ పెట్టించినప్పటి నుండి మీటర్లో సూది ఇంకా హుకుమ్ సింగ్ ప్రశాంతంగా పడుకుంటారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి pmsuryaghar.gov.in.
3: నేను ఆర్జీ రేణు, మీరు వింటున్నారు తాజా ట్యూన్స్ ఓన్లీ ఆన్ ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బో 101.9. రెయిన్బోతో జీవితం రంగులమయం. తాజా ట్యూన్స్ అనేవి కొత్త పాత అని కాకుండా మనకి లైక్ మన మనసుని చాలా లైవ్లీగా ఉంచేవి, కొన్ని కొన్నిసార్లు మనకి ఎన్నిసార్లు విన్నా వినాలనిపించేవి ఇలా ఉంటాయి. కొన్ని రిక్వెస్ట్లు అయితే వచ్చాయి, అవి బ్యాక్ టు బ్యాక్ 2 సాంగ్స్ నేను ప్లే చేస్తున్నాను మీకోసం నెక్స్ట్. సో అయితే వినేసేయండి, ఆ పాట గురించి నేను మళ్ళీ మాట్లాడతాను.

మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం 101.9 రెయిన్బోతో జీవితం రంగులమయం. డీజే టిల్లు నుంచి టిల్లు అన్న డీజే పెడితే సాంగ్ విందాము. సూపర్గా ఉంటుంది రామ్ మిరియాల పాడినటువంటి పాట. అండ్ నెక్స్ట్ కేజీఎఫ్

0: న్యాయబంధు చట్టపరమైన భద్రత విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: FM Rainbow 101.9.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి ఎఫ్ఎం రెయిన్బోను 101.9 మెగాహెర్ట్స్. మరి కాసేపట్లో ఆరోగ్య జీవనం, స్లిప్ డిస్క్ సమస్యలు అంశం గురించి డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి గారు.

0: శ్రోతలకు నమస్కారం. ఆరోగ్య జీవనం శీర్షికన స్లిప్ డిస్క్ సమస్యలు, ఈ అంశం గురించి తెలియజేయడానికి ప్రముఖ ఆర్థోపెడిషియన్ డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారు మన స్టూడియోస్కి వచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి డాక్టర్ రాపాక రాధాకృష్ణ గారు.
1: నమస్కారం సార్.
0: మీరు ఈ ఆర్థోపెడిషియన్గా చాలా కాలం పనిచేశారు, ఎంతోమంది స్లిప్ డిస్క్ సమస్యల పట్ల సరైన సమాధానాన్ని, సలహాని, సర్జరీని కూడా చేశారు. ముఖ్యంగా ఈ స్లిప్ డిస్క్ సమస్య అంటే ఏంటి, ఏ ఏ కారణాల వల్ల ఈ స్లిప్ డిస్క్ సమస్య వస్తుందంటారు?
1: ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అనేది మనకి వెన్నుపూసలో ఒక్కొక్క వర్టిబ్రా మధ్యలో ఉండేదాన్ని డిస్క్ అంటాం, ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అని అంటాం. దాంట్లో రెండు భాగాలు ఉంటాయి, న్యూక్లియస్ పల్పోసస్, తర్వాత ఫైబ్రోసస్ అని రెండు ఉంటాయి. ఇది ఏమవుతుందంటే ఒత్తిడి వల్ల, పని ఒత్తిడి వల్ల కానీ, లేకపోతే వెన్నుపూసకి దెబ్బ తగలడం వల్ల కానీ, డిస్క్లో ఉన్న ఈ మ్యాటర్ ఒకటి కొంచెం జెల్ ఫామ్లో ఉంటుందన్నమాట. అది బయటకు వచ్చినప్పుడు ఈ నరం మీద ఒత్తిడి పడి, ఏదైతే నరం మీద ప్రెస్ అవుతుందో, సపోజ్ మెడలో వచ్చిందనుకో, దాన్ని సర్వైకల్ స్పాండిలైటిస్ అంటాము. ఆ నరం మీద ఒత్తిడి పడినప్పుడు మనకి ఆ చెయ్యి అంతా కూడా తిమ్మిరి కానీ, లేకపోతే ఆ వేళ్ళు సరిగా పనిచేయకపోవడం కానీ, లేకపోతే బలహీనం అవ్వడం కానీ, ఇలాంటి లక్షణాలు మనకు కనబడుతుంటాయి. లంబార్ డిస్క్లో ప్రొలాప్స్ అయినప్పుడు మనకి అక్కడ కాలు వచ్చే నరం, సయాటిక్ నరం అంటాం కదా, దాని యొక్క రూట్స్ మీద ప్రెస్ అయినప్పుడు మనకి ఇలాంటి లక్షణాలు, తిమ్మిరి, మళ్ళీ కాలు సరిగా పనిచేయకపోవడం, లాగుతూ ఉండడం, నిద్ర కూడా మనకి డిస్టర్బ్ అవ్వడం లాంటి లక్షణాలు మనకి కనబడుతూ ఉంటాయి. సో ఇవన్నీ కూడా మన స్లిప్ డిస్క్ యొక్క లక్షణాలు.
0: డాక్టర్ గారు, ఈ డిస్క్ అనేది శరీరంలో వెన్నుపూస నిర్మాణంలో ఒక భాగం కదండి, దాని అవసరం ఏముంది, దాని పనితనం ఏముంటుంది, దాని స్లిప్ అయినప్పుడు వచ్చే సమస్య చెప్పారు మీరు, దాని పనితనం ఎలా ఉంటుంది?
1: యాక్చువల్గా అండి, మనకి వెర్టిబ్రాలో మధ్యలో రెండు వెన్నుపూసల మధ్యలో ఉండే ఒక దాన్ని డిస్క్ అంటాం కదా. ఈ డిస్క్ మనకి భగవంతుడు మనం నడుస్తున్నప్పుడు కానీ, లేకపోతే వర్క్ చేస్తున్నప్పుడు అది ఒక కుషన్, షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తూ ఉంటుంది ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అన్నది. సో దాని ఒక శరీర నిర్మాణంలో అది దాని పనితనం అనమాట. సో
0: ఒక విధంగా మనం కార్లో కానీ, దీంట్లో వెహికల్లో కానీ వెళ్ళేటప్పుడు ఏదైనా గొంతులో పడ్డా ఏం చేసినా షాక్ అబ్జర్వర్ ఉన్నట్లయితే పైన శరీరం మన వరకు డ్రైవర్కి తగలకుండా ఉంటుంది.
1: కరెక్ట్.
0: సిమిలర్గా మన నిత్య జీవితంలో చేస్తున్న ఏ పనైనా, ఏ స్ట్రెయిన్ అయినా కానీ వెన్నుపూసకు డ్యామేజ్ కాకుండా, లోపల ఉండే నరాలకు ఇబ్బంది కలగకుండా, ఇది ఒక షాక్ అబ్జర్వర్గా పనిచేస్తుంది.
1: కరెక్ట్ అండి, షాక్ అబ్జర్వర్ లాగా పనిచేస్తూ ఉంటుంది.
0: ఇది మీరు అన్నట్టుగా మెత్తగా కొంచెం జెల్లీ ఫామ్లో ఉంటుంది.
1: అవునండి.
0: ఇది ఎప్పుడు ప్రొట్రూడ్ అవుతుంది, మీరు ఇలా ప్రొలాప్స్ అంటున్నారు కదా, ఏ పరిస్థితుల్లో ఇది జరుగుతుంది?
1: ఒకటి అంటే సడన్గా బరువులు ఎత్తడం కానీ, అలవాటు లేని ఎక్సర్సైజ్ చేయడం వల్ల కానీ, లేకపోతే పని ఒత్తిడి వల్ల. సపోజ్ ఈ మధ్య మనం సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ కానీ, ఎక్కువసేపు కూర్చొని పనిచేసే వాళ్ళకి కానీ, సరిగా ఎక్సర్సైజ్ లేనప్పుడు, అంటే మన అబ్డామినల్ మజిల్స్, బ్యాక్ మజిల్స్ రెండు కూడా బ్యాలెన్స్లో ఉన్నప్పుడే ఆ మధ్యలో ఉన్న స్పైన్ యొక్క స్టెబిలిటీ బాగుంటుంది. సపోజ్ ఊబకాయం అంటే ఒబెసిటీ వల్ల మనకి అబ్డామినల్ మజిల్స్

0: ఎక్కువ బలజైనప్పుడు. సో ముందరే ఒక సపోర్ట్ పోతుంది కాబట్టి మనకు స్పైన్ మీద వెనక నుంచి ఒత్తిడి ఎక్కువ పడుతుంది. అలాంటి సమయంలో మనకి ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అది రప్చర్ అయిపోయి ఆ జెల్ అన్నది బయటికి వస్తుంది కాబట్టి దాన్ని ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ ప్రొలాప్స్ అని అంటాం మనం. పాశ్చర్ కూడా. సో ఎక్కువసేపు అంటే మనం కరెక్ట్గా సపోర్ట్ తీసుకోకుండా గంటల తరబడి కూర్చోవడం ఇలా చేయడం వల్ల కూడా ఆ వెన్నుపూస మీద ఒత్తిడి పడి ఈ ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ అన్నది మనకి బల్జయి బయటకు వచ్చి ఈ ఒక డిస్క్ సింప్టమ్స్ బయటపడవచ్చు. టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ కానీ ఈ యాక్సిడెంట్స్ వల్ల కూడా వెన్నుపూసకి దెబ్బ తగిలినప్పుడు ఈ డిస్క్ అన్నది డ్యామేజ్ అయ్యి మనకి ఐవీటం అనమాట. సో అది బయటపడుతుంది.
1: సో ఇలాంటి డిస్క్ ప్రొలాప్స్ జరిగినప్పుడు అది ఏ ప్రాంతంలో జరిగిన దాన్ని బట్టి ఏ ఏ సమస్యలు వస్తాయి?
0: మనకి వెన్నుపూస తీసుకుంటానండి, రెండే ప్లేసెస్లో వెన్నుపూస యొక్క కదలిక ఎక్కువ ఉంటుంది, ఒకటి మెడలో ఒకటి నడుములో. ఈ మధ్యలో థొరాక్స్ అంటే ఈ ఛాతి భాగంలో వెన్నుపూస అన్నది ఎక్కువ కదలిక ఉండదు కాబట్టి అక్కడ డిస్క్ ఎక్కువ డ్యామేజ్ అవ్వదు. సో మెడ ఒకటి మనం తిప్పుతూ ఉన్నప్పుడు అక్కడ కదలిక ఉంటుంది కాబట్టి అక్కడ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. తర్వాత నడుములో కింది భాగంలో ఎక్కడ కూడా ఎక్కువ మూమెంట్ ఉంటుంది, అంటే వంగుతాము లేస్తాము కాబట్టి ఆ ప్లేసెస్లోనే డిస్క్ యొక్క డ్యామేజ్ అన్నది సాధారణంగా ఉంటుంది.
1: డాక్టర్ గారు, మెడ నొప్పి, నడుము నొప్పి, మోకాలు నొప్పి అనేది ఇవాళ రేపట్లో సమాజంలో సర్వసాధారణంగా చూస్తున్నాం. అయితే నొప్పి అనగానే అది డిస్క్ సమస్య వరకు పరిణమించిందా లేదంటే మామూలు మజిల్ పెయినా అని ఎలా నిర్ధారించుకోవాలి?
0: జనరల్గా అండి డిస్క్ పెయిన్ ఏంటంటే అది డిస్క్ బయటికి వచ్చి ఆ నరం మీద ఒత్తిడి పడుతుంది కాబట్టి ఆ నరం ఎక్కడ దాకా అయితే మనకి సెన్సేషన్స్ తెలియజేస్తుంది అక్కడ దాకా నొప్పి వస్తుంది. రేడియేటింగ్ పెయిన్ అంటాం. అంటే సపోజ్ మనకి మెడలో డిస్క్ ఒత్తిడి పడినప్పుడు మనకి చేతి వేళ్ల దాకా కూడా అలా లాగుతూ అనిపించవచ్చు,
1: తిమ్మిరి కూడా
0: తిమ్మిరి లాగా అనిపిస్తుంది. సో జనరల్గా చాలామంది షాక్ కొట్టిన ఫీలింగ్ ఉన్నదన్నట్టు మన దగ్గరికి పేషెంట్స్ వచ్చి చెప్తూ ఉంటారు. సో ఇట్లాంటి లక్షణాలు నొప్పి ఒకటే దగ్గర కేంద్రీకృతం అయి ఉంటే అది మజిల్ పెయిన్ అయి ఉండొచ్చు. అట్లా కాకుండా చేయి అంతా కూడా లాగడము, తిమ్మిర్లు రావడము, చెయ్యి వీక్ అనిపించడం ఇవన్నీ కూడా డిస్క్ యొక్క లక్షణాలు. అది
1: ఇలా చేతి వరకు వచ్చినట్టయితే ఖచ్చితంగా అది మెడకు సంబంధించిన సమస్య.
0: అది నడుములో వచ్చినప్పుడు అది కాలు దాకా కూడా మన బొటనవేలు దాకా కూడా రావచ్చు, అది పాదం దాకా. సో తిమ్మిరి కానీ లేకపోతే మంటలు కూడా, మంటలు బర్నింగ్ సెన్సేషన్ అవన్నీ కూడా నరువు మీద ప్రెషర్ పడినప్పుడు వచ్చే లక్షణాలు ఇవన్నీ.
1: అంటే ఒకవేళ నొప్పి అనేది లోకలైజ్డ్ అంటే స్థానికంగానే ఉండి ఇతరత్ర రేడియేషన్ కనుక లేకున్నట్లయితే అది డిస్క్ ప్రాబ్లం కాకపోవచ్చు.
0: కాకపోవచ్చు
1: కానీ రేడియేట్ అవుతుంది అది మిగతా భాగాల వరకు ప్రయాణం చేసి నొప్పి కానీ షాక్ కానీ తిమ్మిరి కానీ ఇలా అనిపిస్తుంది అంటే గనక ఖచ్చితంగా డిస్క్ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు అని అనుకుని డాక్టర్ గారిని కలవాలి.
0: అవును
1: డాక్టర్ గారు, ఇలా డిస్క్ సమస్య ఉంది అని నిర్ధారించడానికి ఏమైనా పరీక్షలు ఉన్నాయా?
0: పరీక్షలు అండి, అంటే సొంతంగా మనం చర్చించుకున్నట్టు ఆ నొప్పి ఏదైతే రేడియేటింగ్ పెయిన్ అంటే కింద వేరే భాగానికి పాకుతున్నట్టు ఉంటే అది మనం డిస్క్ అని మనం ఒక అనుమానం వచ్చి మనం డాక్టర్ని సంప్రదించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తర్వాత మేము పేషెంట్ని ఎగ్జామిన్ చేసినప్పుడు పరీక్ష చేసినప్పుడు మేము ఎట్లా నిర్ధారిస్తాము అంటే ఈ యొక్క మజిల్స్ అంటే ఒక్కొక్క లెవెల్ సర్వైకల్ లెవెల్ జనరల్గా మనకి C4-5 C5-6 అట్లా సర్వైకల్ లెవెల్, తర్వాత లంబార్ L1 L2 L3 L4 అని అట్లా చూస్తాం. కొన్ని పరీక్షలు నిర్వహించి అది మజిల్ ఏమన్నా అంటే ఆ నరం ఏదైతే కండరానికి సప్లై చేస్తుందో అది ఏమైనా కండరం వీక్ ఉందా లేదా లేకపోతే అక్కడ ఏమైనా బలహీనంగా ఉందా చెయ్యి అని ఇలాంటివి నిర్ధారణ చేసుకొని మనం ఒక ప్రొవిజనల్ డయాగ్నోసిస్ చేస్తాం. ఇది దాని తర్వాత కంప్లీట్గా మనం డయాగ్నోసిస్ చేయాలంటే MRI కానీ ఇతరత్ర వేరే పరీక్షలు చేయాల్సిన అవసరం పడవచ్చు.
1: డాక్టర్ గారు, ఈ సమస్య తొలినాళ్ళల్లోనే కనుక గుర్తించినట్లయితే కేవలం మందులతోనో లేదా ఫిజియోథెరపీతోనో సమస్య పరిష్కరించుకోవచ్చు అంటారా?
0: అవునండి, అది ఏదో సింపుల్ కండరం పట్టేసింది అనుకోని అట్లా దాన్ని నిర్లక్ష్యం చేయకుండా చిన్నవాటి ఉన్నప్పుడే మనం కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే ఫిజియోథెరపీ ద్వారా కానీ లేకపోతే జీవన శైలిలో మార్పులు తెచ్చుకొని అంటే చేంజ్ ఇన్ లైఫ్ స్టైల్ అంటాం. అంటే సపోజ్ మనం కూర్చున్న పద్ధతి మార్చుకోవడం, పెద్ద పెద్ద బరువులు ఎత్తకపోవడం అలాంటివి మనం జాగ్రత్త వహిస్తే ఇలాంటి కాంప్లికేషన్స్ మనం అవాయిడ్ చేయొచ్చు.
1: మెడికేషన్తో కూడా సమస్యకు సమాధానం ఉందంటారా?
0: అవునండి, సో ఇనీషియల్గా అంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి మనం మెడిసిన్స్ జస్ట్ ఒక షార్ట్ పీరియడ్ కొన్ని రోజులు మటుకే ఇచ్చేసి మనం దాన్ని కంట్రోల్ చేయవచ్చు. అంటే అన్నెసరీ మెడికేషన్స్ ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ తీసుకోవడం అంత మంచిది కాదు.
1: పెయిన్ కిల్లర్స్ ఉపయోగంగానే వెళ్ళి మెడికల్ షాప్లోకి వెళ్ళి ప్రిస్క్రిప్షన్ ఉన్నా లేకపోయినా పెయిన్ కిల్లర్ వాడడం సర్వసాధారణమైంది. అది ఎంతవరకు కరెక్ట్ అంటారు?
0: అవునండి, ఇట్లా అంటే పెయిన్ అన్ని పెయిన్స్ ఒకేలాగా ఉండవండి. కాబట్టి పెయిన్ కిల్లర్స్ మిస్యూజ్ చేయడం వల్ల మనకి కడుపులో అల్సర్స్ రావడం కానీ లేకపోతే కిడ్నీ మీద చెడు ప్రభావం చూపించడం కానీ ఇలాంటివి మనకి సర్వసాధారణంగా మేము పేషెంట్స్లో చూస్తుంటాం. అట్లా ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ వాడకూడదండి. ఒకవేళ మీకు చిన్న చిన్న పెయిన్స్ అనిపిస్తే సరే మీరు డాక్టర్ దగ్గరకు అపాయింట్మెంట్ వచ్చేందుకు కేవలం ఆయింట్మెంట్ రూపంలో కానీ లేకపోతే ఏదో తైలాలో ఏదైనా పర్వాలేదు.
1: టాపికల్ అప్లికేషన్
0: చాలా సేఫ్. లేదంటే ఒక పారాసెటమాల్ టాబ్లెట్ తీసుకొని రెండో రోజు మీరు డాక్టర్ని సంప్రదించడం చాలా ఉత్తమం.
1: డాక్టర్ గారు, ఒక పేషెంట్ని పూర్తిగా డయాగ్నైజ్.

0: చేసిన తర్వాత వారికి ఏ రకమైన మెడిసిన్ వారికి ఇబ్బంది కలగకుండా ఏదైతే మేలవుతుందని డాక్టర్ గారు నిర్ధారించి ఇచ్చిన మేరకే వాడాలి, కానీ సొంతంగా వాడినట్లయితే అది ఇతరత్రా కొండ నాలుగకు మందేస్తే ఉండ నాలుగు పోయినట్టు వేరే సమస్యలకు కూడా దారితీసే అవకాశం ఉందంట.
1: కరెక్ట్ అండి, ఎందుకంటే ఈ డిసీజ్ కి ఈ మందు ఉంటుందని ఉండదు, ప్రతి ఒక్కటి కూడా టైలర్ మేడ్ అంటాం. అంటే ఏ పేషెంట్ కి ఎలాంటి మందు సరిపోతుంది. సపోజ్ నార్మల్ పేషెంట్ ఉన్నాడు, ఆయనకు ఒక రకమైన మందు ఉంటుంది. షుగర్ పేషెంట్ ఉన్నాడు, షుగర్ పేషెంట్కి వేరే రకమైన ఉంటుంది. కిడ్నీ పేషెంట్స్ ఉంటారు, వాళ్ళకి అట్లా ఒక్కొక్క పేషెంట్కి ఆయన యొక్క మెడికల్ హిస్టరీ, ఆయన ట్రీట్మెంట్ హిస్టరీని బట్టి మనం ఏ ట్యాబ్లెట్ ఇవ్వాలన్నది నిర్ధారణ చేస్తాం.
0: ఈ మధ్యలో గమనిస్తుంటాం డాక్టర్ గారు, సోషల్ మీడియా పిచ్చిలో పడి ప్రతి చిన్న సమస్యకి ఆన్లైన్లో చూడటము, నిష్ణాతులైనా కాకపోయినా వాళ్ళ వాళ్ళ సలహాలు పోస్ట్ చేయడము, నిమిషం 2 నిమిషాల వీడియోలు చూడటము, ఈ ఆసనం వేస్తే తగ్గిపోతుంది, ఈ ఎక్సర్సైజ్ చేస్తే తగ్గిపోతుంది, ఈ మందు వాడితే తగ్గిపోతుంది అని సొంత స్వీయ చికిత్స చేసుకునే చాలామందిని చూస్తున్నాం. ఇలాంటి వారికి మీరు ఇచ్చే సలహా
1: ఎవరైతే సోషల్ మీడియాలో, అంటే కొందరు డాక్టర్లు చేస్తూ ఉండవచ్చు వీడియోస్, కానీ బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ వీళ్ళందరూ కూడా యూట్యూబ్లో కానీ సోషల్ మీడియాస్లో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు వీడియోలు తయారు చేస్తున్నారు. అట్లాంటివి వీడియోస్ చూడడం, అలాంటివి అనుకరించడం చాలా డేంజరస్ అండి. సో కాబట్టి మీరు మెడికల్ ఎక్స్పర్టీస్, అంటే కరెక్ట్గా ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి సంప్రదించి మీ యొక్క రోగ నిర్ధారణ అయిన తర్వాతే దానికి తగిన మందులు తీసుకోవడం చాలా మంచిది. ఇట్లా సోషల్ మీడియాలో వచ్చే టిప్స్ ఇలాంటివి దయచేసి ఎవరూ పాటించవద్దు, అలాంటివి చాలా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత యోగా ఆరోగ్యానికి చాలా మంచిది, కాకపోతే మీకున్న మెడికల్ కండిషన్లో ఒక యోగా ఎక్స్పర్ట్ కన్సల్ట్ చేసి మీకు సరితగ్గట్టుగా ఎక్సర్సైజ్లు యోగా అలాంటివి చేయడం చాలా మంచిది.
0: కస్టమైజ్ చేసుకోవాలి.
1: అవునండి,
0: అలా కస్టమైజ్ చేసుకోకుండా సమస్య ఉన్నవాళ్ళు కనుక కష్టతరమైన ఆసనాలు చేసినట్లయితే సమస్య మరింత పెరిగే అవకాశం కూడా ఉంది.
1: అవునండి
0: డాక్టర్ గారు, సర్జరీ చేయాల్సిన పరిస్థితి ఏ టైం ఉంటుంది?
1: జనరల్గా అండి మనకి డిస్క్ ప్రొలాప్స్ అయిపోయి నర్వ్ మీద ప్రెస్ అయినప్పుడు కాళ్ళు లాగుతూ ఉండడం, దాన్ని సయాటిక్ పెయిన్ అంటాం. తర్వాత జనరల్గా అండి మనం కొన్ని రోజులు 3 మంత్స్ దాకా కన్జర్వేటివ్ ట్రీట్మెంట్ అంటాం, అంటే సర్జరీకి వెళ్లకుండా మందులతోనే మనం కంట్రోల్ చేయగలమా, ఫిజియోథెరపీతోని కంట్రోల్ చేయగలమా అన్నది అబ్జర్వ్ చేస్తాం. బట్ ఎప్పుడైతే నరము ప్రెస్ అయినప్పుడు ఆ కండరాలు బలహీన పడుతున్నాయో, లేకపోతే తిమ్మిరి అన్నది మంటలు అన్నవి అసలు కంట్రోల్ అవ్వడం లేదో, అప్పుడు మనం సర్జరీకి వెళ్లాల్సి వస్తుంది అన్నది ఒకటి మేము ఎంఆర్ఐ ద్వారా మేము డయాగ్నోస్ చేస్తాం. సో ఎంఆర్ఐలో మనకి ఆ డిస్క్ ఎంత ప్రొలాప్స్ అయింది, లేకపోతే ఆ కెనాల్లోకి ఎంత ప్రొట్రూడ్ అయింది, అవన్నీ కూడా చూసి కంపల్సరీ సర్జరీ చేయాల్సి వచ్చినప్పుడు పేషెంట్స్కి సజెస్ట్ చేస్తూ ఉంటాం.
0: డాక్టర్ గారు, సర్జరీ అనగానే ప్రస్తుతం ఉండే మెడికల్ టెక్నాలజీలో అడ్వాన్స్మెంట్స్ ఉన్నాయి కదండి, పూర్వంలాగా ఓపెన్ చేసి సర్జరీ చేసే పద్ధతులు ఉన్నాయా, లేదంటే అడ్వాన్స్డ్ టెక్నిక్స్ వల్ల మినిమం పెయిన్తో చేసే పద్ధతులు ఏమైనా ప్రస్తుతం ఉన్నాయంటారా?
1: ఇప్పుడు ఇంతకుముందు అండి మీ డిస్క్ డిసీజ్ వచ్చినప్పుడు మేము లామినెక్టమీ, అంటే వెన్ను పూస యొక్క వెనక భాగం కట్ చేసేసి డిస్క్ దాకా వెళ్ళి డిస్క్ తీసేవాళ్ళం. దాంతో ఏంటంటే పేషెంట్కి చాలా ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. ఆ లామిన్ అన్నది అంటే ఒక భాగం మనం పూర్తిగా తీసేస్తున్నాం కాబట్టి పర్మనెంట్ డిజబిలిటీస్ అన్నది ఇంతకుముందు వచ్చేవి,
0: రికవరీ టైం కూడా ఎక్కువ ఉండేది,
1: చాలా ఉండేది. తర్వాత మళ్ళీ సేమ్ ఏదైతే పని చేస్తున్నాడో మళ్ళీ అదే పనికి వెళ్ళడం చాలా ఇబ్బందిగా ఉండేది. ఇప్పుడు వచ్చిన లేటెస్ట్ టెక్నిక్స్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్, మినిమల్లీ అసిస్టెడ్ కీ హోల్ సర్జరీస్, ఇవన్నీ కూడా సింపుల్గా పేషెంట్ డే కేర్ ప్రొసీజర్స్ అయిపోయినాయి. అంటే ఉదయం పేషెంట్ అడ్మిట్ అవుతారు, సర్జరీ చేసేస్తారు, సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవచ్చు, నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు. సో ఇలాంటి లేటెస్ట్ టెక్నిక్స్ అన్నీ మనకి అవైలబుల్ ఉన్నాయండి.
0: డాక్టర్ గారు, ఇనీషియల్గా సమస్యని మనము నిర్లక్ష్యం చేసినట్లయితే అది పోను పోను సమస్య తీవ్రతరమైపోయి ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అంటారు?
1: ఇనీషియల్ సిమ్టమ్స్ ఫస్ట్లో వచ్చిన లక్షణాలు మనం గుర్తించకపోవడం వల్ల అది నరువు కంప్లీట్గా డెడ్ అయిపోవచ్చు. డెడ్ అయిపోయినప్పుడు ఇంక సపోజ్ కాళ్ళు తీసుకుందాం అనుకో, పూర్తిగా పాదం పడిపోవచ్చు, అంటే ఫుడ్ డ్రాప్ అంటాం. ఫుడ్ డ్రాప్ వచ్చేసిన తర్వాత ఇంకా మనం సర్జరీ చేసినా కూడా అది రికవర్ అవ్వదు. సో కరెక్ట్ టైంలో మనం డాక్టర్ని అప్రోచ్ అయ్యి ఏదైతే ఉందో దాని యొక్క ట్రీట్మెంట్, అంటే సర్జరీ పరంగా కానీ మెడికల్ పరంగా కానీ తీసుకుంటే మనం కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయొచ్చు.
0: అంటే ఒక విధంగా అక్కడ వెళ్ళే సప్లై కరెంట్ కట్ కాకముందే మనం రిపేర్ చేసుకోవాలంట.
1: అవునండి, కరెక్ట్.
0: డాక్టర్ గారు, ఈ సర్జరీ అయిన తర్వాత స్లిప్ డిస్క్ విషయాల్లో ఏ రకమైన జాగ్రత్తలు తీసుకోవాలి, రికవరీ టైం ఎంత పడుతుంది?
1: పూర్వకాలంలో మనం చేసే లామినెక్టమీకి అయితేనేమో పేషెంట్కి చాలా జాగ్రత్తలు పాటించాలని చెప్పేవాళ్ళం. ఇప్పుడు వచ్చిన ఈ మినిమల్ ఇన్వేజ్ ఎండోస్కోపిక్ స్పైన్ సర్జరీస్ ఇవన్నీ కూడా చాలా ఈజీగా అయిపోయినాయండి. బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, సో డే 1 అంటే సర్జరీ అయిపోయిన తర్వాత 2 రోజు నుంచే మనం పేషెంట్కి అడ్వైస్ చేస్తాం. బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజ్ అంటే వెన్నుపూస పక్కకుండే కండరాలని బలపరచడం. సో ఇవన్నీ కూడా బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ వల్ల ఫిజియోథెరపీ ద్వారా మనం సజెస్ట్ చేస్తూ ఉంటాం. యోగాసనాల్లో తీసుకుంటే భుజంగాసనం చాలా మంచి ఆసనం అని చెప్తూ ఉంటాం. ఏ స్పైన్ సర్జరీ అయినా కూడా భుజంగాసనం లాంటి బ్యాక్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్, అబ్డామినల్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ ఇవన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి.
0: ఏదేమైనా నిష్ణాతులైన యోగాచార్యులు డాక్టర్ల సలహా మేరకే ఆసనాలు కానీ ఇతరత్ర ట్రీట్మెంట్ ప్యాటర్న్ కానీ తెలుసుకొని పాటించడం కరెక్ట్ అంటారు.
1: కరెక్ట్ అండి, అది సొంత వైద్యం చాలా డేంజర్.

0: ఏదైనా కూడా మెడికల్ ఎక్స్పర్టీస్ అడ్వైస్ తీసుకున్న తర్వాతే మనకి ఏ ట్రీట్మెంట్ కరెక్ట్గా ఉంటుందో అది నిర్ధారణ అయిన తర్వాతే వాళ్ళ గైడెన్స్లోనే మనం ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా మంచిది.
1: చాలా మంచి విషయాలు తెలియజేశారు డాక్టర్ గారు, ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.

0: మీరు ఇప్పటివరకు స్లిప్ డిస్క్ సమస్యలు అంశం గురించి డాక్టర్ రూపాక రాధాకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. నేను ఆర్జే రేణు సైనింగ్ ఆఫ్. నెక్స్ట్ జెన్జీ యువతో వాయిస్ అవి వినిపించాలని వెయిట్ చేస్తున్నాను, ఎందుకంటే జెన్జీ కదా. సో టేక్ కేర్, టాటా, బాయ్ బాయ్. మరి ఇప్పుడు కన్సోల్ అయితే అప్ప చెప్పేస్తున్నాను. ఎంజాయ్.
1: Bye bye, RJ Renu. Take care.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్ లో సమయం 6 గంటల 1 నిమిషం అయితే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రామ్ లో. సో ఎప్పటిలాగే మంచి మంచి మాటలతో, పసందైన పాటలతో, బోల్డ్ అంత ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ తో మొదలు పెట్టద్దాం మన ఈనాటి జెన్ జీ యువని ఈ సూపర్ ట్రాక్ తో. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

0: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన April 26 నుంచి June 9 వరకు, May 11 నుంచి June 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
1: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
2: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్ లో సమయం 6:16 అయితే అయిపోయింది. ఎస్, మనం ఉన్నాం జెన్జీ యువ ప్రోగ్రామ్ లో. సో ఇవాల్టి జెన్జీ యువ ప్రోగ్రామ్ లో మెచ్యూరిటీ, పరిపక్వత గురించి మాట్లాడుకుందాం. సాధారణంగా మెచ్యూరిటీ అనగానే పరిస్థితులను తగిన విధంగా స్పందించడం, అలా అలవాటైన ఒక స్థితిని, ఒక స్టేట్ ఆఫ్ మైండ్గా మనం భావిస్తూ ఉంటాం మెచ్యూరిటీ గురించి. సో మెచ్యూరిటీ గురించి మాట్లాడుకున్నప్పుడు ఇది మానవ అభివృద్ధిలో అనేక కోణాలను కలిగి ఉంటుంది. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెచ్యూరిటీ గురించి మాట్లాడుకుందాం మన జెన్జీ యువ ప్రోగ్రామ్లో టుడే. సో స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: FM Rainbow 101.9.

మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా. స్టూడియో క్లాక్ లో సమయం 6:32 మనం ఉన్నాం జెన్ జీ యువ ప్రోగ్రామ్ లో. సో ఇవాళ జెన్ జీ యువ ప్రోగ్రామ్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెచ్యూరిటీ గురించి అయితే మాట్లాడుకుందాం అని ఇందాక అనుకున్నాం కదా. సో దాంట్లో ఎమోషనల్ మెచ్యూరిటీ చాలా కీ రోల్ ప్లే చేస్తుంది. మీ భావోద్వేగాలను, మీ ఇమోషన్స్ను మేనేజ్ చేసుకోవడం, ఒత్తిడికి కన్స్ట్రక్టివ్గా స్పందించడం, ఆవేశపూరితంగా కాకుండా కొంచెం ఆలోచించి పరస్పర సంబంధాల గురించి కూడా ఆలోచనలో ఉంచుకొని దాని పరంగా ప్రవర్తించడం అనేది ఇమోషనల్ మెచ్యూరిటీలో కొన్ని భాగాలని చెప్పుకోవచ్చు. ఎస్, ఎవ్రీడే మనం ప్లాన్ చేసినట్టు జరగచ్చు, జరగకపోవచ్చు. ప్రతి ఒక్కళ్ళు మనం

ఊహించినట్టే రియాక్ట్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. సో నథింగ్ హియర్ ఈజ్ లైక్ ప్రీఫిక్స్డ్. కాబట్టి మీ ఇమోషనల్ మెచ్యూరిటీ అనేది చాలా చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మీ స్టేట్ ఆఫ్ మైండ్ని డిసైడ్ చేయడానికి. ఎస్, మీరు హ్యాపీగా ఉన్నారా, స్ట్రెస్ఫుల్గా ఉన్నారా, చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారా, అసలు మీరేం ఫీల్ అవుతున్నారు అనేది మీ ఇమోషనల్ మెచ్యూరిటీ మీద చాలా శాతం డిపెండ్ అయి ఉంటుంది అనేది నిపుణుల వాదన. సో ఎస్, జస్ట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, యువర్ ఇమోషనల్ మెచ్యూరిటీ అండ్ వేర్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ ఇఫ్ ఇట్స్ రిక్వైర్డ్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య.

మెచ్యూరిటీ మీద చాలా శాతం డిపెండ్ అయి ఉంటుంది అనేది నిపుణుల వాదన. సో ఎస్, జస్ట్ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్, యువర్ ఎమోషనల్ మెచ్యూరిటీ అండ్ వేర్ యూ హ్యావ్ టు వర్క్ ఇన్ ఇఫ్ ఇట్స్ రిక్వైర్డ్. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య.

ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9.

ನೀರು ವಿಂಟುನಾರು ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ ಎಫ್ಎಂ ರೈನ್ಬೋ 101.9 ಮೆಗಾಹರ್ಟ್ಸ್ ಪೈ. నేను మీ ఆర్జే సత్య. స్టూడియో క్లాక్లో సమయం 6:55 అయిపోయింది. ఎస్, ఇవాల్టి జెన్జీ యువ ప్రోగ్రాంలో మనం మెచ్యూరిటీ, పరిపక్వత గురించి మాట్లాడుకున్నాం, ఇమోషనల్ మెచ్యూరిటీ గురించి కూడా మాట్లాడుకున్నాం. సో ఐ థింక్ దిస్ ఇస్ వెరీ యూస్ఫుల్ టు యూ అండ్ యు ఆర్ లిస్నింగ్ ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 ఫర్ బ్యూటిఫుల్ సాంగ్స్ కమింగ్ అప్.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జీ సత్య అలాంగ్ విత్ ఆర్ ఆర్జీ
1: ప్రియ బాంధవి అండ్ కైవల్య విత్ us.
0: Yes.
1: So today we are taking a massive trip down the memory lane, mapping the incredible 90-year journey of All India Radio, ఆకాశవాణి అండ్ ప్రసార భారతి.
0: సో ఆకాశవాణి 90 వసంతాలు కంప్లీట్ చేసుకుంటుందని మనందరికీ తెలిసిందే. దానిలో భాగంగా మనం ఎన్నో సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం. ఎస్, ఆ సెలబ్రేషన్స్తో పాటు మనం ఆకాశవాణి గురించి కొన్ని విశేషాలు నెమరేసుకోవాలి అని మీకు అనిపిస్తూ ఉంటుంది, అలాగే మాకు అనిపించింది. మీరు నెమరేసుకుంటూ ఉండొచ్చు కదా. సో అలాంటి కొన్ని విశేషాలతోటే మీ ముందుకు వచ్చేసాం, జస్ట్ లైక్ అ స్మాల్ ఫ్లాష్ ఆన్ యువర్ ఫ్లాష్ బ్యాక్స్. సో ఇప్పుడు ఒక సూపర్ ట్రాక్ తర్వాత మనం ఈ టాపిక్ గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Yes, listeners, we were talking about All India Radio, Akashvani and Prasara Bharati's 90 years celebration. So, standard textbooks pakkana pettadam pedite because radio history is pure emotion. Did you know our own Akashvani Hyderabad started way back in Feb
1: 1935. Wait, what? 1935 ah? Ante independence raka munde.
0: Avunu Navya. అండ్ ఫస్ట్లో డైరెక్ట్గా ఆల్ ఇండియా రేడియో పేరుతో స్టార్ట్ అవ్వలేదు. ఇట్ వెంట్ లైవ్ ఆన్ ఎయిర్ ఇన్ ఫిబ్రవరి 1935 యాజ్ డెక్కన్ రేడియో, ద వెరీ ఫస్ట్ రేడియో స్టేషన్ ఆఫ్ హైదరాబాద్ స్టేట్.
1: Yes, records prakaram, it was actually launched as a private broadcasting station with a transmitting power of just 200 watts and up. And launch అయినప్పుడు లొకేషన్ ఎక్కడో తెలుసా?
0: చెప్పేసే సత్య.
1: చిరాంగ్ అలీ లేన్ అట్ ఆబిట్స్, అంటే మన హైదరాబాద్లోనే కైవల్య.
0: సో ఆ తర్వాత గ్రాడ్యువలీ తెలుగు, మరాఠీ, కన్నడలో ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ద అల్టిమేట్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే, ఆఫ్టర్ హైదరాబాద్ అక్సీడెడ్ టు ఇండియా, ద ఇండియన్ గవర్నమెంట్ టుక్ ఓవర్ ద స్పెసిఫిక్ డెక్కన్ రేడియో స్టేషన్ ఆన్ ఏప్రిల్ 1950. Then, in 1956, it officially merged with the nationwide All India Radio Network.
1: Oh, so step by step, rebranding anedi jarigindannamata. That's original 200 watts private Deccan radio station eventually became today's AIR Akashvani. Mee andariki entagano ishtamaina Akashvani ila evaluate ayindi.
0: Well, Satya, rebranding maatrame kaadu. Speaking of the entire national network, All India Radio is India's public service broadcaster. The radio vertical of Prasar Bharati has been living up to its powerful motto, Bahujana Hitaya, Bahujana Sukhaya, meaning for the welfare of the many, for the happiness of the many.
1: Yes, mana Akashvanilo karyakramalu kuda alage jarugutu untayi kada Kaivalya. సో ఈ మూమెంట్లో ఒక చక్కటి పాట అయితే వినేసేయాలి. సో ఈ సాంగ్ అయితే మీకోసం వస్తుంది. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: సో ఎస్ లిజనర్స్, ఆకాశవాణి గురించి మాట్లాడుకున్నాం కదా. ఆకాశవాణి అనే నేమ్ వెనుక కూడా సూపర్ యూనిక్ హిస్టరీ ఉంది. సత్య, వింటావా?
2: చెప్పు ప్రియా.
1: సో మోస్ట్ పీపుల్ థింక్ ఆల్ ఇండియా రేడియో వల్ల ఆ నేమ్ పెట్టారని, బట్ యాక్చువల్లీ ద లెజెండరీ పోయిట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు 1936లో కోల్కతా షార్ట్ వేవ్ సర్వీస్ ఇనాగ్రేషన్ కోసం ఒక బ్యూటిఫుల్ పోమ్ రాస్తూ ఆకాశవాణి మీనింగ్ వాయిస్

0: ఫ్రమ్ ద స్కై అని పెట్టారని ఫస్ట్ టైం పదాన్ని కూడా ఫస్ట్ టైం వాడారు.
1: ఓకే, బట్ వెయిట్, ద రియల్ ట్విస్ట్ ఏంటంటే,
2: ఎస్ బట్ వెయిట్ ద రియల్ ట్విస్ట్ ఏంటంటే, ప్రాపర్గా ఒక ఫిజికల్ రేడియో స్టేషన్కి ఆకాశవాణి అనే పేరు పెట్టిన ఫస్ట్ పర్సన్ ఎవరన్నా ఉన్నారు అంటే ఆయనే ప్రొఫెసర్ ఎంవి గోపాలస్వామి గారు.
0: ఓ, ఆల్ ఇండియా రేడియో కన్నా ముందేనా? ఎక్కడ పెట్టారు సత్య?
2: 1935లో ఆయన మైసూర్లో తన సొంత ఇల్లు విఠల్ విహార్ నుంచి ఒక ప్రైవేట్ రేడియో స్టేషన్ రన్ చేసేవారు. ఆ నేమ్ పెట్టారు అప్పుడే. లేటర్ ఇన్ అక్టోబర్ 1956 ఏఆర్ దాని నేషనల్ వైడ్ అఫీషియల్గా దాన్ని ప్రమాణం చేసింది.
0: వాట్ అ బ్యూటిఫుల్లీ రీసెర్చ్ ఫ్యాక్ట్ సత్య. అండ్ లిస్నర్స్, థింక్ అబౌట్ ద ఐకానిక్ మార్నింగ్ సిగ్నేచర్ ట్యూన్. అప్పట్లో ఆ వాయిలింగ్ ట్యూన్ వినపడగానే ఇళ్లలో పొద్దున అయిపోయిందని అర్థం. పర్ఫెక్ట్ మార్నింగ్ అలారం ఇది.
2: వాట్ అ బ్యూటిఫుల్ రింగ్ టోన్ కదా అది. ఎస్, దాట్స్ లెజెండరీ ట్యూన్. ఇట్ వాస్ కంపోజ్డ్ బై జేవిష్ క్రీజ్ కంపోజర్ గారు, అండ్ వాల్టర్ కాఫ్నర్ గారు దాన్ని ఏఆర్ బొంబాయిలో వెస్టర్న్ మ్యూజిక్ డైరెక్షన్గా వర్క్ చేశారు.
0: అండ్ హాంటింగ్లీ బ్యూటిఫుల్ వాయిలిన్ ప్లే చేసింది ఎవరో తెలుసా? ఫేమస్ గ్లోబల్ ఆర్కెస్ట్రల్ కండక్టర్ జుబిన్ మెహతా వాళ్ళ ఫాదర్ మెహలి మెహతా.
2: వావ్, థింక్ అబౌట్ ఇట్, మోడర్న్ మ్యూజిక్ ఐకాన్స్ వాళ్ళ రూట్స్ కూడా మన ఆల్ ఇండియా రేడియోలో నుంచే వచ్చాయి అంటే ఎంత అద్భుతం కదా.
0: అండ్ జనరేషన్స్ని రూల్ చేసిన షో ఎలా మర్చిపోతాం? డైలీ మార్నింగ్స్ వివిధ భారతిలో వచ్చే భోలే బరిసే గీత్, ఇండియాస్ లాంగెస్ట్ రన్నింగ్ అండ్ ద పాపులర్ రేడియో షో.
2: వావ్, 1950s, 60s and 70s నాటి ఓల్డ్ గోల్డెన్ హిందీ ఫిలిం సాంగ్స్ ప్లే చేసిన, లేకపోతే డికేడ్స్ నుంచి ప్రీ బ్రేక్ఫాస్ట్ టైం అయినా క్లాసిక్ మార్నింగ్స్ అయినా మన ఆకాశవాణి కదా. సో ఇప్పుడు ఈ బ్యూటిఫుల్ సాంగ్ తర్వాత మళ్ళీ మన ఆకాశవాణి గురించి మాట్లాడుకుందాం. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM Rainbow 101.9.

0: 101.9.
1: सो येस लिसनर्स, भोले भर से गीत एंड विविध भारती की रंगोली मॉर्निंग सांग रिक्वेस्ट ओपन चेस्ते चालू लाइन्स अन्नी ब्लॉक अयिपोयावंट.
2: హా, బ్లాక్ అవ్వడం అంటే డైరెక్ట్ ఫోన్స్ బ్లాక్ అవ్వడం కాదు ప్రీతి, అది అప్పట్లో ఓపెన్ పోస్ట్ కార్డ్స్ మీద లెటర్స్ రాసి పంపించేవాళ్ళట. వాళ్ళు పంపించిన లైన్స్ని ఫిల్టర్ చేసి ఆ పాటల్ని ప్లే చేస్తూ ఉండేవారు.
1: దట్ ఇస్ ప్యూర్ గోల్డ్. అండ్ నైట్ ఎగ్జాక్ట్లీ 9:15కి వచ్చే హవా మహల్ ఆడియో డ్రామాస్ నో విజువల్ ప్యూర్లీ ఆడియో సౌండ్ ఎఫెక్ట్స్తోనే క్యారెక్టర్స్ క్రియేట్ చేసేవాళ్ళు.
2: Totally, literally, whole family used to plan their dinner time around Hawa Mahal. Ante namutava?
1: Truly. Hawa Mahal gurinchi maatladam kada, mana Telugu listeners ki drama culture lo Akasavani contribution next level.
2: Very true. Television widespread avakamundu, aa rojullo radio natakalu were massive events ani cheppachu. సండేస్లో ఫ్యామిలీస్ అంతా రేడియో చుట్టూ కూర్చుని డ్రామా బ్రాడ్కాస్ట్ అవుతున్నప్పుడు అలా వింటూ ఉండేవారట.
1: వింటూ ఉండేవాళ్ళు, మరి వర్క్ అయ్యాక వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు కూడా ఈ డ్రామాస్ కోసం, స్పెషలీ ఆఫ్టర్నూన్ డ్రామా స్లాట్స్ కోసం. యాంటిసిపేషన్ లెవెల్ అయితే నెక్స్ట్ లెవెల్ అబ్బా. ఫేమస్ తెలుగు నావెల్స్ని రేడియో డ్రామాస్గా అడాప్ట్ చేసి మిలియన్స్ ఆఫ్ లిజనర్స్కి అందించారు.
2: అది ట్రూలీ ఇన్స్పైరింగ్ అండ్ గ్రేట్ కూడా కదా.
1: ఎస్, అంటే టుడేస్ ఆడియో బుక్స్కి గ్రాండ్ ఫాదర్ వర్జన్ అన్నమాట.
2: అలానే చెప్పుకోవచ్చు.
1: సో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే సత్య, బ్యారిస్టర్ పార్వతీశం.
2: బ్యారిస్టర్ పార్వతీశం గారి కథలంటే ఎవరికి ఇష్టం ఉండవు చెప్పండి. అవి ఎంతో చక్కగా అలా రేడియోలో వినిపిస్తూ ఉంటే ఎంత హాయిగా కూర్చొని వినేవాళ్ళు.
1: ఎస్, ఇన్ఫ్యాక్ట్ 1940లో మూవీ వచ్చిన రేడియో డ్రామా వల్ల వచ్చిన రీచ్ ఇస్ అన్పారలెల్డ్. అండ్ ఆఫ్ కోర్స్ గురుజాడ అప్పారావు గారి లెజెండరీ కన్యాశులకం అడాప్టేషన్స్ కూడా లిజనర్స్ని డీప్గా ఇంపాక్ట్ చేశాయి.

0: రీసమ్ క్యారెక్టర్ డైలాగ్ డెలివరీ రేడియోలో వినడం అంటే ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది తెలుసా.
1: కానీ ఎంత కష్టం కూడా ఉండేది కదా ప్రీతి దాని వెనకాల. ప్రియా నువ్వు చెప్పు, ప్రియబాంధవి, అసలు మనం ఇప్పుడు టీవీలో అన్నీ కనిపిస్తుంటేనే మనం చూడ్డానికి అలా కథలు వెళ్ళిపోతూ ఉంటాయి, కానీ ఒక కథ అలా వినిపిస్తూ ఉంటే మన ఇమాజినేషన్ లెవెల్ పీక్స్ ఉంటుంది కదా.
0: అసలు అది రాయడం ఒక ఎత్తు అయితే దాన్ని ఆడియో బుక్స్ గా కన్వర్ట్ చేసి రేడియోలో వినిపించి కళ్ళకు అద్దినట్టు చూపించడం వినిపించడం.
1: కరెక్ట్ కరెక్ట్. ఎస్, నాకైతే నాస్టాల్జిక్గానే ఉంది. ఎస్, ఒక సూపర్ సాంగ్ అయితే వినేసి మళ్ళీ మనం మాట్లాడుకుందాం మన రేడియో ఆకాశవాణి గురించి. స్టే ట్యూన్ టు ఆకాశవాణి హైదరాబాద్ FM రేడియో 101.9.

0: ఎస్, మనం బారిస్టర్ పార్వతీశం కథల గురించి, కన్యాశుల్కం కథల గురించి మాట్లాడుకున్నాం కదా, వాటితో పాటుగా ఎన్నో లెజెండరీ రైటర్స్ కథలు మన ఆకాశవాణిలో ప్లే అవుతూ ఉండేవి, మనం అందరం వింటూ ఉండేవాళ్ళు. దానిలో చలం లేదా బుచ్చిబాబు గారి ఇంటెన్స్ స్టోరీస్ కూడా రేడియోలో వచ్చేవి. ఆడియో ఏస్థెటిక్ సెన్స్ను అండ్ సస్పెన్స్, కామెడీ లేదా ఎమోషన్ ఇంటెన్సిటీ, ఇలాంటి పీక్ లెవర్ ఎమోషన్స్ని తీసుకెళ్లడంలో మన రేడియో గొప్ప పాత్ర ప్రవర్తించిందని చెప్పచ్చు.
1: నిజంగా అండి, ప్యూర్ ప్యూర్ వాయిస్ యాక్టింగ్, ఆ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్, వాటిల్లో డోర్ బద్దలు కొట్టేవి, వాన పడేవి, స్టేషన్ నాయిసెస్, ఇవన్నీ ఇమాజినేషన్స్తో కంప్లీట్ వరల్డ్స్ క్రియేట్ చేయడం అంటే అది కేవలం మన రేడియో ఒక మ్యాజికే.
2: కరెక్ట్గా చెప్పావు కైవల్య. ఈ డ్రామాస్ వల్ల చాలామంది లిజనర్స్కి తెలుగు లిటరేచర్ మీద ఇంట్రెస్ట్ పెరిగింది. ప్రాపర్ థియేటర్ లెవెల్ క్వాలిటీని డైరెక్ట్గా రేడియో త్రూ కామన్ పబ్లిక్కి వినిపించారు.
0: కరెక్ట్. అండ్ హౌ కెన్ వి ఫర్గెట్ ద అల్టిమేట్ బాప్ ఆఫ్ కౌంట్ డౌన్ షోస్, బినాకా గీత్మాల,
2: హోస్టెడ్ బై ద ఐకానిక్ లేట్ అమీన్ సయానీ సార్.
1: మర్చిపోయాను, బెహెన్ ఆర్ భాయో అనే మ్యాగ్నెటిక్ వాయిస్ వినపడగానే ఆటోమేటిక్గా ఎనర్జీ వచ్చేస్తుంది.
0: ట్రూలీ ఆయన అబ్సల్యూట్లీ చార్మింగ్ అని చెప్పుకోవాలి. వీక్లీ కౌంట్ డౌన్ వినడానికి రోడ్ల మీద ట్రాఫిక్ ఆగిపోయేదట. ఇట్ వాజ్ బిగ్గెస్ట్ పాప్ కల్చర్ ఫినామినా కదా.
2: అబ్సల్యూట్లీ. ఈవెన్ ఫర్ అ బ్రేవ్ ఇండియన్ ఆర్మ్ ఫోర్సెస్, బార్డర్లో ఉన్న సోల్జర్స్ కోసం ఒక స్పెషలైజ్డ్

0: ప్రోగ్రామ్ ఉంది, జయమాల ఉండేది. యాక్చువల్లీ స్పెషల్ వేరియేషన్స్లో దీన్ని ఫౌజీమాల, ఫౌజీ జయమాల అని కూడా పిలిచేవారు. అండ్ ఇప్పుడు కూడా ఒక షో రన్ అవుతుందండి, చెప్తాము ఈ సాంగ్ తర్వాత.
1: దినక్ చిక్ దినక్ చిక్ దొంగ.

0: ఎస్ అబ్సల్యూట్లీ ఇందాక మాట్లాడుకున్నట్టుగా బ్రేవ్ ఇండియన్ ఆర్మ్డ్ ఫోర్సెస్ కోసం ఎన్నో ప్రోగ్రామ్స్ మన ఆకాశవాణి త్రూ వచ్చాయి. అవే జయమాల కానీ, ఫౌజీ జయమాల కానీ. బట్ ఇందులో ఇంకో టాప్ ఎమోషనల్ సెగ్మెంట్ ఉంది, అదే సందేశ్ టు సోల్జర్స్.
1: సందేశ్ టు సోల్జర్స్ నేమ్లోనే ఫుల్ ఎమోషన్ ఉంది. మన లిసనర్స్కి హౌ డిడ్ ఇట్ వర్క్ అనేది చెప్తావా సత్య?
0: ఎస్, సింపుల్ కైవల్య. ఒరిజినేటింగ్ ఫ్రమ్ ఆకాశవాణిస్ ఢిల్లీ స్టేషన్, రెగ్యులర్ సిటిజన్స్, ఫ్యామిలీస్ అండ్ ఈవెన్ యంగ్ స్కూల్ కిడ్స్ అక్రాస్ ఇండియా బార్డర్లో సర్వీస్ చేసిన మన జవాన్స్ కోసం పర్సనల్ మెసేజెస్, వార్మ్ విషెస్ అండ్ గ్రీటింగ్స్ పంపించచ్చు.
2: అండ్ ఎస్, బార్డర్ ఏరియాస్లో ఎక్స్ట్రీమ్ వెదర్ అండ్ హెవీ ఐసోలేషన్లో ఉన్న మన సోల్జర్స్కి ఎక్స్టర్నల్ వరల్డ్తో ఉన్న మెయిన్ కనెక్షనే అది. స్పెషలీ మేజర్ నేషనల్ ఫెస్టివల్స్ లైక్ దివాళీ, అప్పట్లో అబ్సల్యూట్ పీక్ కలెక్షన్స్ ఉండేవట. రక్షాబంధన్కి రాఖీ పంపించేవారట, దివాళీకి స్వీట్స్ పంపించేవాళ్ళంట, రంజాన్కి పాయసం పంపించేవాళ్ళంట. మిలియన్స్ ఆఫ్ సిటిజన్స్ రిటర్న్ గ్రీటింగ్స్ కలెక్ట్ చేసి క్యాంపెయిన్ మోడ్లో స్కేల్అప్ చేసేవాళ్ళు.
1: వావ్, వింటేనే నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. అండ్ ఇంకా దీంట్లో స్పెషలైజ్డ్ ఇంటరాక్షన్స్ కూడా ఉన్నాయి కదా?
0: ఎగ్జాక్ట్లీ, ద బ్రాడ్కాస్ట్ ఫ్రీక్వెంట్లీ ఫీచర్స్ హైలీ ఇన్స్పైరింగ్ ఇంటరాక్షన్స్. ఈ ఇంటరాక్షన్స్ డెకొరేటెడ్ వెటర్నల్ అండ్ సర్వీస్ అఫీషియల్స్ షేర్ దర్ రా ఎక్స్పీరియన్స్ అండ్ ఎక్స్ప్రెస్ గ్రాటిట్యూడ్ ఫర్ ద సివిలియన్ సపోర్ట్.
2: అండ్ పర్ఫెక్ట్ టైమింగ్ చెప్పాలంటే దిస్ డెడికేటెడ్ షో ఎయిర్స్ ఎవ్రీ థర్స్డే ఈవినింగ్ ఫ్రమ్ 4 to 5 PM. సందేశ్ టు సోల్జర్స్ డైరెక్ట్ సిటిజన్ ఎమోషన్స్ అండ్ ఫ్యామిలీ వాయిసెస్ డైరెక్ట్గా బార్డర్ బంకర్స్కి రీచ్ అవుతాయన్నమాట. దాట్ ఈస్ అ స్టాండర్డ్ మారల్ బూస్టర్.
0: వింటూనే ఉండండి ఆకాశవాణి హైదరాబాద్, FM Rainbow 101.9.

0: ಸೊ ಥರ್ಸ್ಡೇ ಈವ್ನಿಂಗ್ 4 to 5 వచ్చే సందేశ్ టు సోల్జర్స్ గురించి మాట్లాడాం కదా. అండ్ ఫాస్ట్ ఫార్వర్డ్ టు రీసెంట్ హిస్టరీ, అక్టోబర్ 3, 2014 నుంచి స్టార్ట్ అయిన మన ప్రైమ్ మినిస్టర్ గారి మన్ కీ బాత్ ఓవర్ 100 ఎపిసోడ్స్ కంప్లీట్ చేసుకొని డైరెక్ట్ సిటిజన్ కనెక్షన్ బిల్డ్ చేసింది ఎంటైర్లీ త్రూ ద పవర్ ఆఫ్ రేడియో.
1: Yes, Avunu, it has become a massive global phenomena. In fact, by late 2024, it proudly crossed its historic 134th episode milestone kuda. So last Sunday, May 2026 kuda manam Mann Ki Baat podcast chesam.
2: 130 plus episodes ah, that is huge. Over a decade nunchi completely uninterrupted ga unique local stories, grassroots heroes ne introduce chestune undi Mann Ki Baat program.
0: Exactly, Priya. And 23 Indian languages and 29 dialects paiga complete ga broadcast ayi mana public interest broadcasting ani కాన్సెప్ట్ని రీడిఫైన్ చేసింది మోడర్న్ ఎరాలో.
1: Yes. Speaking of modern era and changing generations, how can we talk about Akashvani without mentioning Yuvavani, the voice of youth?
0: మాట్లాడుకుందాం. యువవాణి గురించి మాట్లాడుకునే ముందు హియర్స్ అనదర్ అమేజింగ్ అమేజింగ్ అమేజింగ్ సాంగ్.

0: యువవాణి యువవాణి గురించి మాట్లాడుకుంటున్నాము. అసలు ఆకాశవాణి అన్నది యువవాణి అన్న గురించి మాట్లాడుకోకుండా ఎలా మాట్లాడతాం చెప్పండి?
1: వెల్, అక్కడే కదా మన జర్నీ కూడా స్టార్ట్ అయింది.
0: ఫ్రమ్ యువవాణి కాంపియర్గా ఇప్పుడు ఆర్జేగా. ఏమంటావు ప్రియా?
1: ఎస్ ఎస్, ఇట్స్ వెరీ నాస్టాల్జిక్. సో ఆర్ పేరెంట్స్ జనరేషన్ యూత్ కల్చర్కి అదే కదా మెయిన్ హబ్. యువవాణి, ద యూత్ సర్వీస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో, ఒఫీషియలీ స్టార్టెడ్ ఇన్ జులై 1969. అండ్ అప్పుడు స్టార్ట్ అయ్యి మ్యాసివ్ ప్లాట్ఫామ్ ఇచ్చింది మన కాలేజ్ స్టూడెంట్స్, అప్కమింగ్ మ్యూజిషియన్స్ అండ్ యంగ్ డిబేటర్స్కి.
2: True. In fact, many legendary actors, poets and journalists first mic pattindi yuvanilone ante enta goppa feeling kada adi. It played local indie talent, campus trends and even western pop music segment right here in Hyderabad.
0: Meeru ye popular commentary artist ni teeskuna, ye voice artist ni teeskuna, vallandaru vala journey start chesindi యువవాణి ఇంగ్లీష్తోనే, ఆర్ తెలుగు ఫర్ దట్ మ్యాటర్.
1: ఇంగ్లీష్ తెలుగు అయినా కైవల్య, ఉర్దూ, హిందీ.
0: యా, అబ్సల్యూట్లీ. సో ఈ యూత్ యూత్ అన్న దాంట్లో నాకు ఒక అమేజింగ్ పాట గుర్తొస్తుంది, మరి వినేద్దామా?
1: Yes.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్తో రాష్టపతి ద్రౌపది ముర్ము రాష్టపతి భవన్లో సమావేశమయ్యారు. ఆగ్నేయాసియాకు మ్యాన్మార్ భారతదేశానికి ముఖద్వారమని రాష్టపతి పేర్కొన్నారు. మ్యాన్మార్లో శాంతి స్థాపనకు భారత్ నిరంతర మద్దతిస్తుందని ముర్ము చెప్పారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కొఠారి గ్రామంలో లబ్దిదారులతో కలిసి ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. 3 ఇందిరమ్మ గృహాలను స్వయంగా ప్రారంభించి లబ్దిదారుల కుటుంబ సభ్యులతో కలిసి గృహప్రవేశం చేశారు. ఈ సందర్భంగా కొఠారి గ్రామంలో ఏర్పాటు చేసిన ఇందిరమ్మ ఇళ్ల 2వ విడత పైలాన్ను ఆవిష్కరించారు. ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాఖ నివేదిస్తున్నందున కృష్ణా గోదావరి జలాల్లో మన వాటా జలాలు దక్కేలా చూడాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎగువ రాష్ట్రాలు డ్యాంలు నిండిన తర్వాతనే నీళ్లు వదిలే విధానాన్ని పాటిస్తే మనకు ఇబ్బందులు ఎదురవుతాయని పేర్కొన్నారు. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని ఒక ప్రత్యేక ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ ట్రస్టు ద్వారా అమలు చేయనున్నట్టు ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు ఈరోజు ప్రకటించారు. ఈ ట్రస్టును రాబోయే 2 రోజుల్లో ఏర్పాటు చేస్తారు. వివిధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు చేసిన సూచనలు సిఫారసులు పొందుపరిచిన తర్వాత ట్రస్ట్ ఏర్పాటు పనితీరుకు సంబంధించిన కార్యాచరణ మార్గదర్శకాలు రూపొందిస్తారు. ఎల్పీజీ డీలర్షిప్లు డిస్టిబ్యూటర్షిప్లు ఇస్తున్నట్టుగా ప్రచారంలో ఉన్న నకిలీ ఇమెయిల్ను ప్రభుత్వం ఖండించింది. ఆ ఇమెయిల్స్ నకిలీవని అధికారిక ఎల్పీజీ డిస్టిబ్యూటర్షిప్ ఎంపిక ప్రక్రియతో వీటికి ఎటువంటి సంబంధమూ లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ యూనిట్ తెలియజేసింది. భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం ఈరోజు నుండి అమల్లోకి వచ్చిందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ప్రకటించారు. తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారి బహిరంగ ర్యాలీలో పాల్గొన్నారు. తిరుచ్చిలో నిర్వహించిన ర్యాలీలో మాట్లాడుతూ రాష్ట ముఖ్యమంత్రిగా కాకుండా ప్రజల సేవకుడిగా పనిచేస్తానన్నారు. ప్రజావాణిలో స్వీకరించిన ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని పెండింగ్లో పెట్టవద్దని రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఈరోజు సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 129 ఫిర్యాదులు అందాయి. దేశవ్యాప్తంగా 1,000 కోట్ల రూపాయల లావాదేవీలు జరిపిన డఫాబెట్ ముఠాకు చెందిన 13 మందిని ఢిల్లీ గుజరాత్ పంజాబ్లలో అరెస్టు చేసినట్టు సిఐడి చీఫ్ చారు సిన్హా వెల్లడించారు. వచ్చే 3 రోజుల పాటు రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం తెలిపింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ ఏఆర్ న్యూస్ _HYDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం.

0: ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ 101.9 ಆಕಾಶವಾಣಿ ಹೈದರಾಬಾದ್ 101.9 ಎಫ್ಎಂ ರೇನ್ಬೋ ರೇನ್ಬೋ ತುಂಬ ಜೀವಿತಂ ರಂಗುಲಮಯಂ. మనం 90 ఇయర్స్ ఆఫ్ ఆకాశవాణి గురించి మాట్లాడుకుంటున్నాము. అండ్ యువవాణి ఇంగ్లీష్ హిందీ తెలుగు ఉర్దూ ఇదంతా తర్వాత యూత్ స్టాండర్డ్ నుంచి ప్యూర్లీ మాస్ ఎంటర్టైన్మెంట్ స్విచ్ అయితే దేర్ వాజ్ జనరంజని, ది అబ్సల్యూట్ హార్ట్ బీట్ ఆఫ్ తెలుగు కమర్షియల్ రేడియో ఎంటర్టైన్మెంట్ అని చెప్పాలి.
1: కైవల్య వాస్ ఇట్ స్టిల్ ఇస్ వెల్ జనరంజని అంటే మన లోకల్ కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఎక్స్టెండెడ్ చంక్, రైట్?
2: ఎస్, వివిధ భారతి లోకల్ తెలుగు అవతార్ లాగా కమర్షియల్ యాడ్స్, లిజనర్స్ కోసం ఫేవరెట్ ఫిల్మ్ ట్రాక్స్, వాటితో పాటు స్టార్ ఇంటర్వ్యూస్, వీటన్నిటితో కమర్షియల్ బ్రాడ్కాస్టింగ్ వింగ్ డైనమిక్గా రన్ చేసింది.
0: కరెక్ట్. మార్నింగ్ టు నైట్ కంటిన్యూస్ ఫిల్మ్ రిక్వెస్ట్ వచ్చేవి, లైట్ హార్టెడ్ స్కిట్స్ ఉండేవి, అండ్ సెలబ్రిటీ స్పెషల్ ప్రోగ్రామింగ్తోనే జనరంజని అనేది ఒక మ్యాసివ్ లిసనర్ బేస్ అనేది క్రియేట్ చేసుకుంది అక్రాస్ కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఫర్ డెకేడ్స్, ఈవెన్ అంటిల్ టుడే.
1: కైవల్య, ఒక సాంగ్ రెడీ పెట్టావు కదా జనరంజని కోసం.
0: ఎస్, మరో పాట వినేద్దామా?
2: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.

0: Well, RJ Kaivalya and Satya, by the way, listeners, you are listening to 101.9 FM Rainbow, Rainbow Tho Jeevitham Rangulamayam. Janaranjani gurinchi maatladukunnam kada, Hyderabad listeners ki inko emotional connection unna program gurinchi cheppali. Cheptava Satya?
1: Absolutely cheptanu. I take it a privilege to tell about it. Adi Harivillu, literally meaning rainbow. తెలుగు హౌస్హోల్డ్స్లో ఫ్యామిలీ, ఫ్రెండ్స్, ఎంటర్టైన్మెంట్, లిటరేచర్, మ్యూజిక్, కల్చర్ దేని గురించి మాట్లాడినా ఎస్ సూపర్ ప్రోగ్రామ్ అంటే మన హరివెల్లు ప్రోగ్రామ్ గారిని చెప్తారు.
2: అంటే ఒకటే షోలో మ్యూజిక్, కల్చర్, స్టోరీస్ అన్నీ అన్నీ అన్నీ ఉండేవన్నమాట.
0: ఎగ్జాక్ట్లీ. మార్నింగ్ కాఫీతో పాటు హరివెల్లు వినడం చాలామంది లిజనర్స్కి ఒక డైలీ రొటీన్. బట్ దీనిలో మెయిన్ ట్విస్ట్ ఏంటంటే ఇది డైనమిక్గా స్పెషలైజ్డ్ విమెన్ సెంట్రిక్ ప్రోగ్రామ్గా ఫ్రేమ్ అయ్యి ఉంటుంది.
1: పర్ఫెక్ట్లీ క్యాచ్డ్ ప్రియా. జనరల్గా కంటెంట్ అంటే క్లియర్ కట్గా ఉమెన్ ఎంపవర్డ్ లైఫ్ స్టైల్ అండ్ డొమెస్టిక్ హెల్త్ టార్గెట్ చేస్తుంది. మార్నింగ్ వర్క్ లేఅవుట్స్లో ఉన్న హౌస్ వైఫ్స్ అండ్ వర్కింగ్ ఉమెన్స్ కోసం కస్టమ్ కుకింగ్ టిప్స్, traditional recipes and super engaging interactive discussions dynamic ga run chese show ne mana harivellu.
0: Ante early days mahila mandali lines ni modern aesthetics tone recreate chesina platform anamata. Well, on this note we have a song coming up.

0: యూ ఆర్ లిస్నింగ్ టు 101.9 ఎఫ్ఎం రెయిన్బో, రెయిన్బోతో మీ జీవితం రంగులమయం. సో వీ ఆర్ టాకింగ్ అబౌట్ హరివెల్లు ప్రోగ్రామ్. చాలామంది లిజనర్స్కి డైలీ రొటీన్ అయ్యేది కదా, విమెన్ సెంట్రిక్ ప్రోగ్రామ్గా ఫ్రేమ్ అయి ఉంటుంది కాబట్టి ఇది చాలా ఎక్కువగా
1: వినే ప్రోగ్రామ్ కదా. ఓకే, సో ఫ్రమ్ నేషనల్ కౌంట్ డౌన్ టు లోకల్ యూత్ వాయిస్ అండ్ కమర్షియల్ ట్రాకింగ్, ఆకాశవాణి ప్రాక్టికలీ క్యూరేటెడ్ ద సౌండ్ ట్రాక్ ఆఫ్ అవర్ లైఫ్స్.
2: ఎస్ ఎస్, లోకల్ బ్రాడ్కాస్ట్ నెట్వర్క్స్ అప్డేట్స్ చూస్తే మన రీజనల్ ఆల్ ఇండియా రేడియో స్టేషన్స్ మ్యాచింగ్తో పాటు సరౌండింగ్ సంగారెడ్డి అండ్ హైదరాబాద్ కమ్యూనిటీ రేడియో నెట్వర్క్స్లో కూడా ఈ షో ఫుల్ పాపులర్ స్ట్రీమ్ రన్నింగ్ అన్నమాట. అండ్ రూరల్ విమెన్ స్ట్రక్చరల్ క్వైరీస్ నుంచి అర్బన్ పేరెంటింగ్ ఛాలెంజెస్ వరకు ప్రతి ఒక్క లైఫ్ స్టైల్ ఎలిమెంట్ని క్లియర్గా గైడ్ చేసే ప్రోగ్రామ్ ఇది.
0: సో మోడర్న్ డైనమిక్ హ్యాండ్లింగ్ ఉన్న రూట్స్ ట్రెడిషన్స్ని బ్యాలెన్స్ చేయడం హరివెల్లు మెయిన్ స్ట్రెంగ్త్. ఎందరో విమెన్ డైరెక్ట్గా ఫోన్ లైన్స్ కాల్ ఇన్ చేసి వాళ్ళ కిచెన్ టిప్స్, స్మాల్ స్కేల్ బిజినెస్ ఐడియాస్ ఆర్ హెల్త్ అప్డేట్స్ షేర్ చేసుకునేవాళ్ళు.
1: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9.
3: ఐదు వందలు చూడగానే కళ్ళు మెరిసెరా, పెదవి మీద నవ్వు పోల వాన కురిసెరా,

0: वेल लिसनर्स, यू आर लिसनिंग टू 101.9 एफएम रेनबो। रेनबो के साथ है लाइफ रंगीन एंड वी वर टॉकिंग अबाउट 90 इयर्स लेगेसी ऑफ आकाशवाणी, फ्रॉम नेशनल काउंटडाउन्स टू लोकल यूथ वॉइसेस एंड कमर्शियल ट्रैक्स। आकाशवाणी प्रैक्टिकली क्यूरेटेड द साउंड ट्रैक ऑफ आर लाइव्स।
1: Speaking of musical legacy, there is one more iconic late night show that literally defined poetry on Indian radio. Ade Chhaya Geet.
2: Chhaya Geet. Normal ga request based shows laga letters juicy tracks play chese segment kaadu kada idi?
0: Kaadu kaivalya. Complete playlist ne oka specific theme, deep mood leda పర్సనల్ ఆర్టిస్టిక్ చాయిస్ మీద బేస్ చేసి సెట్ చేసేవాళ్ళు.
1: ట్రూ డైనమిక్ స్ట్రక్చర్ చెప్పాలి అంటే ఇట్ ఫీచర్ డీప్లీ మెలానికల్ ఓల్డ్ హిందీ ఫిలిం సాంగ్స్, సోల్ స్ట్రింగింగ్ గజల్స్ లేదా కంప్లీట్ ట్రాక్స్ టైడ్ టు అ స్పెషల్ క్లాసికల్ రాగా ఆర్ పోయెటిక్ థీమ్. మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ హిట్స్ కాకుండా genuine deep lyrics unna classic tracks undevi deentlo,
0: and aina features presentation style kuda super unique untundi kada, perfect spot. Announcer standard talk kaakunda pure poetic, highly refined literary vocabulary, mana sahityik shabdavali tone converse chese vallu. Moving tracks madhyalo love life, loneliness and changing seasons gurinchi beautiful thoughts ni perfect ga weave chese vallu.
2: Exactly, air time slot kuda perfect ga target ayyedi. For decades it held a fixed late night appointment slot, ante every day 10 gantal nunchi 10:30 gantal varaku. Bed time mundu listeners relax avadaniki highly intimate and soothing aesthetic create chesedi.
1: ఓహో, 10 PM లైన్అప్ చేస్తే ప్యూర్ పీస్ అన్నమాట. ఫ్రమ్ హై ఎనర్జీ కౌంట్ డౌన్స్ టు లేట్ నైట్ పోయెటిక్ సోలెన్స్, ఆకాశవాణి కవర్డ్ ఎవ్రీ సింగిల్ ఎమోషన్ పర్ఫెక్ట్లీ.
2: సో ఇప్పుడు మరి ఒక్క హిందీ పాట వినాల్సిందే ఛాయాగీత్ పేరు మీద, ఏమంటారు?
1: ఎస్,

0: ಮತ್ತೆ ಆ ಕಿಕ್ಕೆ ವೇರ್ ಬಾಸ್.
1: ಆಬ್ಸಲ್ಯೂಟ್ಲಿ, ಆಪ್ಕಿ ಫರ್ಮಾಯಿಷ್ ಅನೇದಿ ಆಕಾಶವಾಣಿ ವಿವಿಧ ಭಾರತಿ ಚರಿತ್ರలోనే ఒక అబ్సల్యూట్ గేమ్ చేంజర్. అక్రాస్ ఇండియా నుంచి ఈవెన్ రిమోట్ విలేజెస్ అండ్ కార్నర్స్ నుంచి కూడా లిజనర్స్ మాన్యువల్లీ పోస్ట్ కార్డ్స్ అండ్ ఇన్లైన్ లెటర్స్ పంపించేవారు.
2: సత్య కైవల్య, మీకు ఒకటి తెలుసా? చిన్న చిన్న టౌన్స్ నుంచి కూడా బండిల్స్ ఆఫ్ లెటర్స్ వచ్చేవి, సింగిల్ ఫ్రేమ్లో ఆర్ రెగ్యులర్ ఫార్మాట్లో కాదు. పర్సనల్ మెసేజెస్, బర్త్డేస్, యానివర్సరీస్ ఆర్ స్పెషల్ మైల్ స్టోన్స్ ఆల్ బికేమ్ ద పార్ట్ ఆఫ్ డైరెక్ట్ లిజనింగ్ ఎక్స్పీరియన్స్.
0: ఓ వావ్, అంటే సింపుల్గా ట్రాక్స్ క్యూ చేయడమే కాకుండా ఆ లెటర్ రాసిన వ్యక్తి ఇమోషన్స్ని, వాళ్ళ ఊరు పేరుని హోస్ట్ లైవ్గా ప్రివ్యూ చేసేవాళ్ళనమాట.
1: ఎస్, ఎగ్జాక్ట్లీ. బ్రాడ్కాస్టర్స్ ఆ నేమ్స్ని ఒక రిథమిక్గా పలుకుతున్నప్పుడు మిస్సింగ్ ఫ్యామిలీస్ అండ్ డిస్టెంట్ ఫ్రెండ్స్, అంటే వైర్లెస్ ట్రాన్సిట్తో కనెక్ట్ అయిపోయేవాళ్ళు. పోస్ట్ కార్డ్ రాసి రేడియో చుట్టూ కూర్చుని వీక్ తర్వాత కూర్చుని వారి పేరు వస్తుందా లేదా అని క్రేజీగా వెయిట్ చేస్తూ ఉండేవారు.
2: అలాంటి జనరేషన్ అన్నమాట వాళ్ళది. అవుట్ ఆఫ్ ద బాక్స్ స్ట్రక్చరల్ ఇంపాక్ట్ ఇది. రేడియోని జస్ట్ ఒక వన్ వే బ్రాడ్కాస్టింగ్ మీడియం నుంచి డీప్ ఇమోషనల్ టూ వే రిలేషన్షిప్గా మార్చిన ప్రోగ్రామ్స్లో ఆప్కి ఫర్మాయిష్ ఇస్ డెఫినెట్లీ ద నంబర్ వన్ సెటప్.
0: టోటలీ ప్రియా, ఆర్డినరీ పబ్లిక్ వాయిసెస్ని స్టార్ ట్రాక్స్తోనే మ్యాప్ చేసి ఎంటైర్ నేషన్ని ఒక సింగిల్ ఆడియో థ్రెడ్ మీదకి తెచ్చారు. బై ద వే, మీరు సంగీత్ సరిత ఆ పాట సెగ్మెంట్ గుర్తుందా మీకు?
2: ఎస్ ఎస్, మాట్లాడుకుందాం ఈ సాంగ్ తర్వాత.
0: తో చలో ఏ గానా సుంతే హే ఆప్కే ఫర్మాయిష్.

0: ರೇನ್ಬೋ 101.9.
1: Well, we were listening to 90 years of Akashavani legacy with me, RJ Priya Bandhavi.
2: Me, Shri Kaivalya.
0: And RJ Satya.
1: Hum baat kar rahe the, nighttime nostalgia, aap chhaya geet. And the next we have evergreen program, aapki farmaish. Leda, hello farmaish. Aneri. ఆకాశవాణి వివిధ భారతి చరిత్రలోనే ఒక గేమ్ చేంజర్ లిజనర్ రిక్వెస్ట్ షో.
2: ఆహా, లిజనర్ రిక్వెస్ట్ అంటే రేడియో కల్చర్కి బ్యాక్ బోన్ అదే కదా. లెటర్స్ చదివి మన పేరు రేడియోలో చెప్పి

0: लिसनर्स, यू आर लिसनिंग टू 101.9 एफएम रेनबो. रेनबो के साथ है लाइफ रंगीन. స్పీకింగ్ ఆఫ్ మ్యూజికల్ మాస్టర్ క్లాసెస్, జనరంజని ఛాయా గీత్ గురించి మాట్లాడుకున్నాం కదా, హౌ కెన్ వీ ఫర్గెట్ ద లెజెండరీ షో దట్ లిటరలీ టుక్ ఓవర్ ద ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ ఫర్ ద కామన్ మ్యాన్? సంగీత్ సరిత.
1: సంగీత్ సరిత అని వచ్చేది కదూ, నియర్లీ హాఫ్ అ సెంచరీ నుంచి వివిధ భారతి నెట్వర్క్లో రన్ అవుతున్న ఐకానిక్ 15-minute మార్నింగ్ క్యాప్సూల్ కదా ఇది.
2: Exactly. It has served as an accessible bridge between complex classic traditions and daily common listeners. Every single morning, correct ka 7:30 ki start ayedi Sangeet Sarita.
0: And yes, broadcaster Kabban Mirza's iconic deep tone announcement tho vachedi Sangeet Sarita. వీటితో ఓపెన్ అయ్యేదన్నమాట. ఎంతోమందికి అది పర్ఫెక్ట్ నాస్టాల్జియా ట్యూన్. బ్యాక్గ్రౌండ్లో క్లాసిక్ ట్రాక్ రన్ అవుతూ కాస్కేడింగ్ నోట్స్ ఆఫ్ రాగా గౌడ్ మల్హార్ ప్లే అయ్యేదన్నమాట.
1: అవును, నేను కూడా వినేదాన్ని. నేను చిన్నప్పుడు ఇది నాకు ఒక అలామ్ లాగా అనమాట. ఇది స్టార్ట్ అయిందంటే గబగబా బ్రేక్ఫాస్ట్ ఫినిష్ చేసి స్కూల్కి వెళ్ళాలని నేను గుర్తు చేసుకునేదాన్ని. అండ్ వినేటప్పుడు దీంట్లో కాంప్లెక్స్ పారామీటర్స్ టెక్స్ట్ బుక్ స్టైల్లో అకాడమిక్స్ లాగా చెప్పకుండా సింపుల్ క్యాల్కులేషన్స్తోనే రాగాస్ అన్ని ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళు.
2: పర్ఫెక్ట్ క్యాచ్ అదే. దాన్ని రాగ్ధారి ఫార్ములా అంటారు. డైరెక్ట్ హెవీ అకాడమిక్ లెక్చర్స్ ఇవ్వకుండా బేస్

0: ಬೇಸಿಕ್ ಹಿಂದೂಸ್ತಾನಿ ಆ್ಯಂಡ್ ಕರ್ನಾಟಕ್ ಕ್ಲಾಸಿಕಲ್ ಕಾನ್ಸೆಪ್ಟ್ಸ್ನಿ ರೆಗ್ಯುಲರ್ హిట్ బాలీవుడ్ ఫిల్మ్ సాంగ్స్ తో ప్యారలల్ గా డ్రా చేసి చూపిస్తూ ఉండేవారు. అంటే ఈ పాపులర్ సాంగ్సే క్లాసికల్ రాగా మీద బేస్ అయ్యి ఉండేవి అనేది సింపుల్ గా బ్రేక్ చేసినప్పుడు.
1: అంటే ఒక పాపులర్ సాంగ్ ఉంటే ఇది ఏ రాగం మీద ఉంది అన్నది మనకి సంగీత చరిత వల్లనే తెలిసేదన్నమాట.
2: అండ్ కైవల్య, మల్టీ ఎపిసోడ్ క్యాప్సూల్స్ క్రియేట్ చేసేవాళ్ళనమాట. వన్ సిరీస్ ఎంటైర్లీ ఫ్లూట్ టెక్నిక్స్తో ఉంటే ఇంకో సిరీస్ మాత్రం ప్యూర్లీ సీజనల్ రాగాస్ లేదా స్పెసిఫిక్ జియోగ్రాఫికల్ రీజియన్స్ లాంటి యునీక్ కాన్సెప్ట్స్ మీద డీటెయిల్డ్ కాంపోనెంట్స్ ప్లే అయ్యేవి.
1: అదే ఆకాశవాణి అంటేనే అబ్సల్యూట్ పర్ఫెక్షన్. మార్నింగ్ 7:30 నుంచి నైట్ 10:30 వరకు ట్రాక్స్ వరకు ఆకాశవాణి ప్రతి ఒక్క ఇండియన్ మ్యూజిక్ కల్చర్ వైబ్ని మ్యాచ్ చేసేది.
2: అండ్ కైవల్య, క్లాసికల్ టోన్స్ గురించి మాట్లాడుకున్నాం కదా, ఆ ట్యూన్స్ వల్లేనా నీకు ఇంట్రెస్ట్ వచ్చింది క్లాసికల్ మ్యూజిక్ మీద
1: అనే చెప్పచ్చు. క్లాసికల్ మ్యూజిక్ అంటూనే నాకు ఒక అమేజింగ్ పాట గుర్తొచ్చింది. అందరికీ కూడా ఇదే పాట రన్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మరి వినేద్దామా?
0: Yes, stay tuned to Akashvani Hyderabad FM Rainbow 101.9.

0: ರೇನ್ಬೋ 101.9. మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్యా.
1: అండ్ దిస్ ఇస్ మీ ప్రియ బాంధవి.
2: అండ్ మీ శ్రీ కైవల్య.
0: స్టూడియో క్లాక్ లో సమయం 8:58. ఎస్, మనం మాట్లాడుకుంటున్నాం మన 90 వసంతాల ఆకాశవాణిలో ఉన్న డిఫరెంట్ ప్రోగ్రామ్స్ గురించి, అండ్ ఆ ప్రోగ్రామ్స్ పట్ల మీకున్న ఆ రిలేషన్షిప్ గురించి. సో నెక్స్ట్ లెట్స్ టాక్ అబౌట్ అ షో ఫ్రమ్ ఆకాశవాణి హైదరాబాద్ దట్ యాక్ట్స్ లైక్ అ లిటరల్ షీల్డ్ ఫర్ ద కామన్ సిటిజన్. ఎస్, మీకు పేరైతే గుర్తొచ్చేసే ఉంటుంది, ఇది మన చట్టం.
2: ఎస్, ఓ వెయిట్, ఇది మన చట్టం. Translated cheste, this is our law. This is the ultimate legal awareness program on our local station, kadu.
1: Exactly, Kaivalya. General ga normal listeners ki day-to-day laws, basic rights and citizen safety gurinchi complete clarity ivvadaniki design chesina high utility show idi.
2: Honestly, boss, standard legal textbooks or code structures ante common people ki complete ga ardham avakapovachu. ఎందుకంటే చాలా జార్గన్, చాలా కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు.
1: పర్ఫెక్ట్ పాయింట్ కైవల్య. అందుకే ఆల్ ఇండియా రేడియో హైదరాబాద్ ఈ షోని సింపుల్ ఫార్మాట్లో రన్ చేస్తుంది. ఇంకా దీంట్లో స్పెషలైజ్డ్ ఇంటర్వ్యూస్ అండ్ ఫోకస్ ఎలిమెంట్ ఏంటో తెలుసా? దే బ్రింగ్ ఇన్ యాక్చువల్ సీజన్డ్ అడ్వకేట్స్ అండ్ లీగల్ ఎక్స్పర్ట్స్ స్ట్రేట్ టు ది స్టూడియో.
0: ఎస్, అంటే ఎవ్రీడే లైఫ్లో ఫేస్ చేసే ప్రాక్టికల్ మ్యాటర్స్ లైక్ కస్టమర్ ప్రొటెక్షన్ యాక్ట్, చెక్ బౌన్సింగ్ రూల్స్, ప్రాపర్టీ రిలేటెడ్ యాక్ట్స్, కానీ ఎటువంటి యాక్ట్స్ మన చట్టంలో ఉన్నాయో మనందరికీ చెప్పడమే ఇది మన చట్టం యొక్క లక్ష్యం.
2: ఎస్, అంటే ఎవ్రీడే లైఫ్లో ఫేస్ చేసే ప్రాక్టికల్ మ్యాటర్స్ అంటే కన్స్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్స్ లేదా చెక్ బౌన్స్ రూల్స్ లేదా ప్రాపర్టీ

0: రిజిస్ట్రేషన్ లూప్స్ ఆర్ ఈవెన్ సైబర్ క్రైమ్ సేఫ్టీ రెగ్యులేషన్స్ లాంటి ఆప్షన్స్ గురించి డైరెక్ట్గా మాట్లాడతారు ఇది మన చట్టం ప్రోగ్రాంలో.
1: సో దాట్ ఈస్ ప్యూర్ గోల్డ్ కైవల్య. లాక్అవుట్ రూమ్ స్టెప్ కి అవ్వకముందే లీగల్ ఎంపవర్మెంట్ సిస్టమ్ డైరెక్ట్ గా కామన్ సిటిజన్ లైన్స్ కి రీచ్ చేస్తున్నారన్నమాట.
0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ రెయిన్బో ఎఫ్ఎం 101.9 అండ్ అమేజింగ్ సాంగ్ మీకోసం వచ్చేస్తుంది.

0: మాటైనా
1: పాటైనా
2: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు ఏది అర్థం కాదు పైకి చేతల్లు
0: ఏ చోటైనా
1: శ్రోతల ఆనందాల

0: ಮಧುರ ಗಾನಾದ ಮನೋರಂಜನೆ
1: ಮನ ಜನರಂಜನಿ
2: ಮನಸುನೆ ಮೀಟಕೆ ನೇಸ್ತಮ
1: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324 0852, మరొక నెంబర్
2: 2324 0856.
1: జనరంజని, శ్రోతల మనోరంజని, ప్రతిరోజు ఉదయం 7 గంటల 30 నిమిషాలకు మీ వివిధ భారతి 102.8 మెగా

0: FM Rainbow 101.9.
1: స్టూడియో క్లాక్ లో సమయం 9:07 మనం మాట్లాడుకుంటున్నాం ఆకాశవాణిలో వచ్చే డిఫరెంట్ ప్రోగ్రామ్స్ గురించి. సో ఇందాకే మనం ఇదివాడ చట్టం గురించి మాట్లాడుకున్నాం కాబట్టి డెఫినెట్ గా మన హెల్త్ ని మేనేజ్ చేసుకోవడానికి ఆకాశవాణి మన ముందుకు తీసుకొచ్చే ప్రోగ్రామే ఆరోగ్య జీవనం. దీని గురించి మాట్లాడుకోకపోతే ఎలా?
2: వెల్, ప్రతి ఇళ్లలో కామన్ గా హెల్త్ గైడ్ ఇది.
3: అవును, ఇట్స్ అ వైల్డ్లీ పాపులర్ హెల్త్ అండ్ వెల్నెస్ రేడియో ప్రోగ్రామ్ బ్రాడ్కాస్ట్ బై ఆకాశవాణి. టార్గెట్ ఏంటంటే స్టాండర్డ్ మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ కాకుండా కంప్లీట్ హాలిస్టిక్ లివింగ్ అండ్ ప్రివెంటివ్ హెల్త్ కేర్ ఇన్ఫర్మేషన్ అనేది డైరెక్ట్గా కామన్ మ్యాన్ టేబుల్స్ మీదకి తీసుకెళ్ళాలి. ఇదే మన టార్గెట్.
2: అంటే సింపుల్ డొమెస్టిక్ కిచెన్ ఇంగ్రీడియంట్స్ నుంచి లైఫ్ స్టైల్ డిజీజెస్ లైక్ డయాబెటీస్ ఆర్ బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ చేయడం వరకు న్యాచురల్ టిప్స్ అండ్ డైనమిక్ గైడ్ లైన్స్ డైరెక్ట్గా స్ట్రీమ్ చేస్తున్నారన్నమాట.
1: మైండ్ బ్లోయింగ్! డే టు డే లాస్ కోసం ఇది మన చట్టం, అలాగే హెల్త్ కేర్ మానిటర్ చేసుకోవడానికి ఆరోగ్య జీవనం. ఆకాశవాణి ఇస్ నాట్ జస్ట్ అ రేడియో స్టేషన్, ఇట్ ఈస్ కంప్లీట్ లైఫ్ స్టైల్ ప్యాకేజ్ అని చెప్పుకోవచ్చు.
2: హెల్త్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా, అలాగే ఫుడ్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి ఒక సాంగ్ గుర్తొస్తుంది కైవల్య, వినిపించేద్దామా?
3: ఏంటది, బర్గర్లు పిజ్జాలు వద్దు, ఆవకాయ మన అందరిది, అదేనా?
1: ఎస్ ఎస్, ఇప్పుడు ఆవకాయ గురించే కదా మనందరం మాట్లాడుకోవాల్సింది.
3: లెట్స్ గో.

0: వెల్కమ్ బ్యాక్ లిస్నర్స్. అండ్ మనం విన్న పాట ఆవకాయం మన అందరిది. సమ్మర్ సీజన్ కదా.
1: ఎస్, మిథునం సినిమా నుంచి ఆ సూపర్ ట్రాక్ అయితే విన్నాం. హలో సహేలి, ఈ వాయిస్ ఎక్కడన్నా విన్నావా? ఈ వర్డ్స్ విన్నావా?
2: ఈ టోన్ ఎక్కడో విన్నట్టుంది.
0: వెల్, నిజంగా కైవల్య, విమెన్ లిస్నర్స్ కోసం కూడా ఆకాశవాణి డెడికేటెడ్ సెగ్మెంట్స్ క్రియేట్ చేసేది, లైక్ సఖీ సహేలి, రైట్?
2: యా, ఆఫ్టర్నూన్ స్లాట్స్ లో బ్రాడ్కాస్ట్ అయ్యే ఈ ప్రోగ్రామ్ అసలు ఈ ఎనర్జీయే వేరండి.
1: ఎగ్జాక్ట్లీ, సఖీ సహేలి అంటే గర్ల్ ఫ్రెండ్ లేదా ఆత్మీయమైన స్నేహితురాలు అని అర్థం. వివిధ భారతిలోని ఇది ఒక ఉమెన్ లిజనర్ కోసం, ఉమెన్ లిజనర్స్ కోసం డిజైన్ చేయబడ్డ ఒక అబ్సల్యూట్ హిట్ రేడియో షో అనే చెప్పుకోవాలి.
2: ఇంట్లో పనులన్నీ అయిపోయిన తర్వాత సాయంత్రం ప్రశాంతంగా కూర్చొని వినే మీ టైం ప్రోగ్రామే ఇది.
0: సఖీ సహేలి అండ్ ద ఫ్రెండ్ వైబ్, ఆర్జేస్ ఇద్దరు కలిసి ఏదో ఇద్దరు స్నేహితురాలు కూర్చొని మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ ఉండేలా ఎంపవర్మెంట్ కూడా ఉంటుండే. అంటే కేవలం పాటలు మాత్రమే ప్లే చేయకుండా ప్యూర్ దిల్ కి బాత్ ఫార్మాట్లో లాజిక్ రన్ అవుతూ ఉండేది ఈ షో.
2: అవునండి. సో తిడితే తిట్టే నన్నే, కొడితే కొట్టే నన్నే, ఓ ఓ మై ఫ్రెండ్ అంటూ మేము ఇక్కడ స్టూడియోలో మీకోసం ఒక పాట రెడీగా పెట్టేశాం. మరి విందామా?
1: ఎస్.
2: ఆకాశవాణి హైదరాబాద్ 101.9 FM రెయిన్బో, లెట్స్ గో.

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై. నేను మీ ఆర్జే సత్య.
1: And this is me, Priya Bandhavi.
2: And this is me, Sri Kaivalya.
0: Studio clock lo samayam 9:18 nimshalaindi. Yes, from 8 o'clock till 9:18, we kept on giving you a gist of all the programs which are happening, which were happening and ippudiki kuda jarugutunna programs gurinchi aithe మీ గురించి క్లియర్ మీకోసం క్లియర్గా చెప్పారు. ఇప్పుడు కరెంట్గా మన ఎఫ్ఎం రెయిన్బోలో ఉన్న ప్రోగ్రామ్స్ గురించి ఒక చిన్న మాటగా మీకు చెప్పాలి అనిపించింది. దాంట్లో భాగంగా మనం ఎఫ్ఎం రెయిన్బో పొద్దున్నే ఆన్ చేయగానే ఫస్ట్ వచ్చేది క్షేత్రదర్శిని, దాని తర్వాత వందనం, వందనం తర్వాత వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రాం వస్తుంది. ఈ వైబ్రెంట్ హైదరాబాద్ ప్రోగ్రాంలో మనం మన హైదరాబాద్ చుట్టుపక్కలలో జరిగే ఎన్నో ఈవెంట్స్ గురించి తెలుసుకుంటూ ఉంటాం. దాని తర్వాత ఏంటి చెప్పు ప్రియా?
1: వెల్, అంటే హైదరాబాద్ ఫ్లేవర్ అంటే ఫుడ్ రెఫరెన్స్ లేకుండా ఎలా, అప్పట్లో బన్ మస్కా, డబుల్ కమీటా లాంటి హైదరాబాద్ థీమ్ సెగ్మెంట్స్తో సిటీ కల్చర్, లాంగ్వేజ్ అండ్ లోకల్ ఐడెంటిటీని సెలబ్రేట్ చేసేవి.
2: అదే కదండి మరి మన హైదరాబాద్ ఎసెన్స్ అంటే. తెలుగు, ఉర్దూ, హిందీ, ఇంగ్లీష్ అన్నీ కలిసిన పర్ఫెక్ట్ రేడియో బిర్యానీ. అయితే కరెంట్ ట్రెండ్స్లో ఇంకో మేజర్ హైలైట్ షో గురించి చెప్పాలి, అదే మన జష్నే హైదరాబాద్.
1: వెయిట్ వెయిట్ కైవల్య, నమస్తే, హలో ఆదాబ్, ఆ తర్వాతే కదా జష్నే హైదరాబాద్.
2: ఆఫ్కోర్స్ ఆఫ్కోర్స్.
1: హాయ్, నమస్తే హలో ఆదాబ్ అనేది ఒక ట్రైలింగ్వల్ సెలబ్రేషన్ ఆన్ ఏఐఆర్ ఎఫ్ఎం రెయిన్బో. వెల్, ఇట్ స్టార్ట్స్ విత్ AIR FM Rainbow, Namaste, Hello, Adab. Standard retro format nunchi complete upbeat dynamic shift ayindi. This is an absolute crown jewel segment of Rainbow India in the morning block.

0: ఎస్ తర్వాత జష్నే హైదరాబాద్లో మన హైదరాబాద్లో ఉన్న డిఫరెంట్ ఫుడ్ గురించి ఫ్లేవర్స్ గురించి మీతోటి మన ఆర్జేస్ మాట్లాడుతూ ఉంటారు కదా సిటీ హిస్టరీ ఐకానిక్ ఫుడ్ చాయిసెస్ అండ్ ఎస్పెషలీ ఆ యునీక్ టచ్ ఆఫ్ హైదరాబాదీ ఫుడ్ని అయితే మనం హెరిటేజ్ని అన్నిటి గురించి మనం మాట్లాడుకుంటాం దాని తర్వాత మాట్లాడాల్సిన ప్రోగ్రామ్ మన జెన్ జీ ప్రోగ్రామ్ మీరు లేటెస్ట్ సాంగ్స్ విన్న తర్వాత వెంటనే జెన్ జీ ప్రోగ్రామ్ వింటారు సో జెన్ జీ ప్రోగ్రామ్లో జెన్ జీస్కి కనెక్ట్ అయ్యే బోల్డ్ అని టాపిక్స్ తోటి ఆర్జేస్ మీ ముందుకు వచ్చేస్తారు ఆ తర్వాత మీ అందరికీ ఎంతగానో ఇష్టమైన హలో రెయిన్బో వస్తుంది ఎస్ హలో రెయిన్బోలో కాలేజ్ షోలో మనం ఎంతోమంది లిజనర్స్ తోటి మాట్లాడుతూ ఉంటాం ఎవ్రీ డే డిఫరెంట్ టాపిక్స్ మీద దెన్ we should give a special mention to telanganam telanganam is our state show mana telangana lo unna history culture civilage vitannit gurinchi traditions and mee andarki entagaano ishtamaina tourist places gurinchi kuda manam telanganam show lo maatladukuntam then comes rim jim hyderabad and nayarang
1: well rj satya and kaivalya telugu gurinchi maatladaru hindi gurinchi namaste hello aadab undan maatladaru ఉర్దూ గురించి చెప్పలేదేంటి
0: ఎస్ నయరంగ్ ఉంది కదా మన ఉర్దూ ప్రోగ్రామ్ ఇప్పుడు 9:30 నుంచి అందరూ వింటారు నయరంగ్
2: అసలు ఈ ప్రోగ్రామ్స్ అన్నీ వింటుంటే అసలు నాకు లిటరలీ గూస్ బంప్స్ వస్తున్నాయి ది ఇంపాక్ట్ దట్ ఆల్ ఇండియా రేడియో హ్యాస్ క్రియేటెడ్ ఇస్ రియలీ రియలీ విజిబుల్ అండ్ ఎవిడెంట్ సో సుర్రం అంటూ కరెంట్ లాగా ఇన్ఫర్మేషన్ అయితే మన ఆర్జేస్ ఇచ్చేసారు మరి అదే టోన్లో ఈ పాట వినేద్దాం
0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9

0: మీరు వింటున్నారు ఆకాశవాణి హైదరాబాద్ ఎఫ్ఎం రెయిన్బో 101.9 మెగాహెర్ట్స్ పై స్టూడియో క్లాక్లో సమయం 9:25. ఎస్, దిస్ ఇస్ యువర్ ఆర్జే సత్య. ఇంత బ్యూటిఫుల్ జర్నీని ర్యాప్అప్ చేసే టైం వచ్చేసింది. డికేట్స్ ఆఫ్ హిస్టరీ, ఎమోషన్స్, మ్యూజిక్ అండ్ ఇన్ఫర్మేషన్ అంతా ఒక 90 ఇయర్స్ జర్నీలో మ్యాప్ చేయడం ఇస్ నాట్ అన్ ఆర్డినరీ విషయం కదా. దిస్ వాజ్ ట్రూలీ అ ట్రిబ్యూట్ టు అవర్ లెజెండ్ ఆకాశవాణి.
1: అబ్సల్యూట్లీ, ఇంత సక్సెస్ వెనుక ఎంతోమంది అన్సెలబ్రేటెడ్ హీరోస్ ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, వీ హ్యావ్ టు సే అ మ్యాసివ్ థ్యాంక్ యూ టు ద ఎంటైర్ బ్రాడ్కాస్టింగ్ టీమ్ అండ్ ద ఆర్జేస్ హూ బ్రాట్ దీస్ స్క్రిప్ట్స్ ఇన్ టు లైఫ్ విత్ దర్ లైవ్ వాయిసెస్.
2: True, Priya, and major credits definitely go to the technical and engineering teams. Vaalla effort vallane remote corners nunchi high-tech city hubs varaku inta crystal clear sound and signal reach avutundi. Every single transmitter, control room nunchi massive studio setups manage his staff ki big salute.
0: Definitely. And also a huge shout out to our officials and management of Prasar Bharati and All India Radio. Content ni structure nunchi policies varaku year tarabatuga standards logic maintain chestu public service ni munduga nadipiche leadership e mana Akashvani.
2: Last but not the least, లిసనర్స్, మీరేనండి 90 ఇయర్స్ నుంచి లెటర్స్ రాసి, ఫోన్ కాల్స్ చేసి, రేడియో ఫ్రీక్వెన్సీస్ని తమ లైఫ్ స్టైల్తో లింక్ చేసుకున్న మిలియన్స్ ఆఫ్ లిసనర్సే మన ట్రూ బ్యాక్ బోన్. మీరు లేనిదే ఈ సెలబ్రేషనే లేదు.
0: వన్ సైడ్ రెట్రో మ్యూజిక్ అండ్ మ్యాజిక్, ఇంకో సైడ్ మోడర్న్ ఫ్రీక్వెన్సీ. ఆకాశవాణి అండ్ ఏఆర్ ఎఫ్ఎం రెయిన్బో లిటరలీ క్యాప్చర్స్ ద హార్ట్ బీట్ ఆఫ్ ద జనరేషన్స్.
1: అబ్సల్యూట్లీ, సౌండ్ ఎస్థెటిక్స్ నుంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ వరకు ఆకాశవాణి కవర్స్ ఎవ్రీ సింగిల్ గ్రౌండ్ పర్ఫెక్ట్లీ. ఫైనల్గా ఒక్క మాట, జనరేషన్స్ మారొచ్చు, టెక్నాలజీ అప్డేట్ అవ్వచ్చు, బట్ దట్ ఐకానిక్ ట్యూనింగ్ సిగ్నల్ అండ్ ద వాయిస్ సేయింగ్ ఇది ఆకాశవాణి రిమైన్స్ కాన్స్టెంట్ ఇన్ ఆ హార్ట్స్.
0: Well said. So listeners, keep your radio spirits alive and keep exploring. This is RJ Sathya.
1: And this is Priya Bandhavi.
2: And this is Kaivalya.
0: Signing off. Keep listening to Akashvani FM Rainbow 101.9. Rainbow to me jeevitam rangulamayam.
1: Rainbow ke saath life rangeen.
2: Rainbow adds colors to your life.